హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 1వ రోజు.

క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు క్షేత్రదర్శినిలో మనం కుక్కె సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొని చాలామంది వాళ్ళు కోరుకున్న మొక్కులకి గాను లేకపోతే వాళ్ళకున్న దోషాలకు గాను ఈ దేవాలయంకి వెళ్తున్నారు. మరి ఈ సుప్రసిద్ధ శ్రీ కుక్కె సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లా అయిన సుల్య తాలూకాలోని సుబ్రహ్మణ్య అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు సుబ్రహ్మణ్యుడిగా భక్తులు ఆరాధిస్తారు. గరుడకి భయపడి దివ్య సర్పమైనటువంటి వాసుకి ఇంకా ఇతర సర్పాలు సుబ్రహ్మణ్య స్వామి చెంత శరణు పొందాయని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇది ఎక్కడ ఉంది, దీని విశిష్టత ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం.

క్షేత్రదర్శినిలో కుక్కె సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఈ క్షేత్రాన్ని దర్శించే వారందరూ కూడా కుమారధార అనే నదిని దాటి దేవస్థానాన్ని చేరుకోవాలట. సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధార నదిలో మునిగి రావటం ఆనవాయితీగా భావిస్తారట. మరి దేవస్థానంలో వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారట. మూల విరాట్కు ముఖ్య ద్వారానికి మధ్య ఒక వెండి తొడుగుతో చేయబడినటువంటి గరుడ స్తంభం ఉందంట. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం లోపల నివాసం ఉన్న మహాసర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విష కీలికల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడింది అని అక్కడ నమ్ముతారు. స్తంభం తర్వాత బాహ్య మందిరం ఏదైతే ఉందో అంతరమందిరం సుబ్రహ్మణ్య దేవుని గుడి ఉన్నాయట. మరి గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రహ్మణ్య స్వామి మరియు వాసుకిల విగ్రహాలు, కింద భాగంలో శేషునాగు విగ్రహం ఉన్నాయట. ఈ విగ్రహాలకు నిత్య కర్మ ఆరాధన పూజలు జరుగుతాయి. మరి పవిత్రత ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ చాలా వేగంగా అభివృద్ధి ప్రజాదరణ పొందుతున్నాయట. మరి కాస్త ఈ దేవాలయం గురించి తెలుసుకుందాము ఈ చక్కటి పాట తర్వాత.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మనం కుక్కి సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుంటున్నాం. అయితే మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి యొక్క చరిత్ర ఏమిటి అంటే, పురాణాల అనుసారం షణ్ముఖ ప్రభువు తారక మరియు శూర పద్మాసుర అనే రాక్షసులను వారి అనచురులను సమేతంగా అంటే వారందరినీ కలిసి సంహరించి తన సోదరైనటువంటి గణేశుడితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకున్నారట. మరి అక్కడ ఇంద్రుడు వాళ్ళకి చాలా గొప్ప ఆహ్వానం పలికి, రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంగా ఉన్నాను, నా కుమార్తెని దేవసేనను నా కుమార్తె దేవసేనను నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని అడిగారట. దానికి వెంటనే ఒప్పుకున్నారట మరి మన కుమారస్వామి. మరి వారి వివాహము కుమార పర్వతం పైన మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు జరిగిందట. ఆ వివాహంతో పాటు జరిగిన షణ్ముఖ పట్టాభిషేకానికి దేవదేవతలందరూ బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు ఆశీర్వాదాలు అందజేశారట. మరి ఈ కార్యక్రమాన్ని ప్రసిద్ధ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి మహాభిషేకాన్ని నిర్వహించారట. అలాగా ఆ పుణ్య నదుల కలయిక నుంచి ప్రవహించిన ధారే నేటి కుమారధారగా పిలుస్తారట. మరి గరుడుని దాడి నుంచి తప్పించుకోవడానికి సర్పరాజు వాసుకి కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రములోని బిలద్వార గుహలలో శివ తపస్సు చేస్తుంటారట. మరి వాసుకి తపస్సుకు ప్రసన్నించిన శివుడు షణ్ముఖుడిని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడు వాసుకి అండగా తోడుగా ఉండమని చెప్తాడట. అందుకే వాసుకి కానీ నాగరాజుకి కానీ చేయబడే పూజలు సుబ్రహ్మణ్య స్వామి వారికి చేసినట్టే అని చెప్తారు. ఇంకా ఈ దేవస్థానం గురించి చాలా విషయాలు తెలుసుకుందాము. ఇప్పుడు చక్కటి పాట వినండి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. అయితే ఈ కుక్క సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో జరిగే సర్పదోష పూజలలో ఆశ్లేష బలి మరియు సర్ప సంస్కారం అతి ముఖ్యమైనవిగా భావిస్తారట. మరి ఆశ్లేష బలి పూజ అంటే ఈ క్షేత్రంలో కుక్క సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరిగే అతిపెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. మరి సుబ్రహ్మణ్య స్వామి కాలసర్ప దోషము కుజదోషముల నుండి భక్తులను రక్షిస్తారట. మరి ఈ బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరుపబడుతుందంట. మరియు ఇంకొక పూజ సర్ప సంస్కార లేకపోతే సర్పదోష పూజలు అని అంటారట. సర్పదోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారట. మరి పురాణానుసారంగా ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ పలు విధములుగా ఈ సర్పదోష బాధగ్రస్తుడు అయ్యే అవకాశం ఉందట. మరి సర్పదోష బాధితులకు పండితులు ఒకవేళ మీకు మీ జాతకంలో కానీ లేకపోతే మీ పూర్వజన్మలో కానీ మీకు

సర్పదోషాలు ఉన్నాయి, ఈ సర్పదోష నివారణ పూజ అనేదే మీకు విముక్తి మార్గము అని చెప్తారట. మరి ఈ పూజను ఒక వ్యక్తి కానీ లేకపోతే తన కుటుంబంలోని అందరితో కలిసి కానీ ఈ పూజని చేసుకోవచ్చట. మరి ఈ పూజ విధానం ఒక వ్యక్తి మరణానంతరం జరిగే శ్రాద్ధం తిథి అంత్యక్రియ పూర్వ పూజల్లాగా ఉంటుందట. సర్ప సంస్కార పూజ చేయదలిచిన భక్తులు 2 రోజుల ముందే సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఉండాలట. మరి ఈ పూజ సూర్యోదయం చేయబడుతుంది, మరియు ఆ రోజు ఇంకా వేరే ఎటువంటి పూజలు చేయకూడదట. ఈ పూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవస్థానం వారిచ్చే భోజనాన్ని మాత్రమే భుజించాలట. తులునాడు ప్రాంతంలో ఉన్న కర్ణాటక, కేరళలో సర్పదేవుడికి ఉన్న బహుళ ప్రాముఖ్యం వల్ల ఈ ప్రాంతంలో అన్ని మతాల వర్గాల వారు ఈ పూజను జరిపిస్తారట. స్వామివారికి జరిగే మాడే స్నానం ఒక ప్రత్యేకమైన సేవ. మరి స్వామివారికి మాడే స్నానం సేవ ఎంతో ఇష్టమట. ఇది మరి కుక్కె సుబ్రహ్మణ్య స్వామి గారి గుడి గురించి, మరి అక్కడ జరిగే పూజల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం.

హలో, నమస్తే హైదరాబాద్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. 7:02 ఇన్ ద స్టూడియో క్లాక్ అవుతుంది. అండ్ ఎస్, హ్యాపీ మార్నింగ్స్ అండ్ హెల్దీ మార్నింగ్స్కి స్వాగతం. నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్. అండ్ ఈరోజు చాలా చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి, బోలెడన్ని కబుర్లు ఉన్నాయి, సూపర్ పాటలు కూడా ఉన్నాయి. అవన్నిటికంటే ముందు ఈ చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత మనం ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టే ట్యూన్డ్ మరి.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

Yes, listener 714 in the studio. Clock me వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం అండ్ నేను మీ అజయ్ జ్యోతిర్మయ్. సో ఎస్ టుడే ఈజ్ మే 21st. మరి హెల్దీ మార్నింగ్స్లో మరి ఈరోజు విశేషం ఏంటి, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే అనేది మనం తెలుసుకుందాం. సో ఎస్, ఈరోజుకి చాలా విశేషాలు ఉన్నాయన్నమాట. సో వాట్ ఆర్ దోస్ అని అంటే, ఒకటేమో ఇంటర్నేషనల్గా వరల్డ్ డే ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ అంట. అంటే యునెస్కో ద్వారా ఈ డేని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ కల్చర్స్ కావచ్చు, లేకపోతే హైలైట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ కల్చరల్ లాంగ్వేజెస్ కావచ్చు, ఓకే డెవలప్మెంట్ కావచ్చు, వాటన్నిటి గురించి చెప్పడానికి ఈ రోజుని అంకితం చేశారంట. సో టుడే ఇస్ ద వరల్డ్ డే ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్. అండ్ అందరికీ ఫేవరెట్ అయినటువంటి, యూనో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఫేవరెట్ అయినటువంటి ఒక పదార్థం యొక్క ఇంటర్నేషనల్ డే అంట ఈరోజు. అది ఏంటి అనేది మళ్ళీ చెప్తాను, కానీ ఒక హింట్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా లేవగానే అందరూ దీని గురించి అడుగుతారు. ఇంట్లో దీని గురించి చర్చ ఉంటుంది, ఇంట్లో దీని గురించి రచ్చ ఉంటుంది. ఓకే, సో అది ఏంటి అనేది మీరు గెస్ చేయండి. ఈ చక్కటి పాట తర్వాత మళ్ళీ వచ్చి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? స్టే ట్యూన్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. ఇంటర్నేషనల్ ఇంకొక డే స్పెషల్ ఉంది ఈరోజు అని చెప్పాను. అది ఏంటి అంటే, ప్రతిరోజు ఆల్మోస్ట్ అందరిలో కామన్గా వినిపించేది ఏమిటి అని అంటే టీ. ఎస్, ఏమ్మాయి టీ పెట్టు, కాస్త టీ పెట్టివ్వవా ప్లీజ్, వెదర్ చాలా బాగుంది, టీ పెట్టవా, తల బాగా నొప్పి వస్తుంది, టీ పెట్టవా, ఖాళీగా ఉన్నాం, ఏం చేద్దాం, టీ పెట్టవా, అరే నడురా, కాస్త అలా టీ తాగిద్దాం అని ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా, బోర్ కొట్టినా, తలనొప్పి లేచినా, హెల్త్ బాగాలేకపోయినా, ఏదైనా కూడా మనందరికీ గుర్తొచ్చేది టీ. ఎస్, చాయ్. ఈరోజు ఇంటర్నేషనల్ టీ డే. ఇంటర్నేషనల్ టీ డే మే 21న ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అండ్ 2020 నుంచి యునైటెడ్ నేషన్స్, యాక్చువల్గా మన దగ్గరే కాదు, దీన్ని యునైటెడ్ నేషన్స్ ప్రకటించిందంట. ఇది టీ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఎందుకంటే 13 మిలియన్ మందికి పైగా వ్యక్తులు వారి జీవనోపాధికి టీపై ఆధారపడుతున్నారు. ఇది టీ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కూడా గౌరవిస్తుందట ఈరోజు. మరి అలాగే ఫెయిర్ ట్రేడ్, సస్టైనబిలిటీ వంటి అంశాలను ప్రోత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా టీ కార్మికులను మద్దతు ఇస్తూ టీను ఆస్వాదించడంలో అందరూ పాల్గొనేలా ప్రోత్సహిస్తుందంట ఈ ఇంటర్నేషనల్ టీ డే. ఓకే, సో మన దగ్గరే కాదు, మన ఇండియన్స్ దగ్గరే కాదు, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్లో టీని ఆస్వాదించే వాళ్ళు అండ్ దానిపైన వాళ్ళ జీవితం ఆధారపడిన వాళ్ళు కూడా బోలెడంత మంది ఉన్నారు. సో ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా అందరూ కూడా పొద్దున్నే చక్కగా ఒక మంచి హెల్తీ టీని తాగేసేయండి. అండ్ టీ అంటే మన తేయాకులతో పాలు పోసి చేసే ఈ ఒక్క టీనే కాదండో, బోలెడని ఉన్నాయి. ఓకేనా? సో ఏదైనా పర్వాలేదు, ఎంచక్క ఈ హెల్తీ మార్నింగ్లో ఒక టీని ఆస్వాదించేయండి ఇంటర్నేషనల్ టీ డే సందర్భంగా. స్టే ట్యూన్డ్, ఇంకా బోల్డ్ అని మాటలు పాటలు వస్తున్నాయి మీ అందరికోసం.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. 7:45 ఇన్ ద స్టూడియో క్లాక్. అయితే ఈ రోజున మే ట్వంటీ ఫస్ట్న ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. అది ఏమిటి అంటే యాంటీ టెర్రరిజం డే. ఓకే, సో ఈ రోజున రాజీవ్ గాంధీ గారి డెత్ని గుర్తు చేసుకుంటూ దేశంలో ప్రతి సంవత్సరం యాంటీ టెర్రరిజం డే ని నిర్వహిస్తారు. ఇది శాంతి మరియు ఐక్యత, జాతీయ ఐక్యత యొక్క ప్రాముఖ్యతలను గుర్తు చేసే ఒక ఘనమైన దినంగా పరిగణిస్తారు. మరి మే 21, 1991 రాజీవ్ గాంధీ గారిని చెన్నైకి దగ్గరగా ఉన్న శ్రీ పెరంబదూర్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈకి సంబంధం ఉన్న ఒక ఆత్మహత్య దాడి ద్వారా హత్య చేశారు. మరి ఈ విషాదకర సంఘటనను ప్రతిస్పందనగా ఆ సమయంలో ప్రధానిగా ఉన్న పీవీ సింగ్ గాంధీ గారు వారసత్వాన్ని గౌరవించడానికి, అలాగే తీవ్రవాదం మరియు హింస యొక్క ప్రమాదాలను గుర్తు చేసేందుకు మే 21 యాంటీ టెర్రరిజం డేగా ప్రకటించారు. ఇంకా బోల్డ్ విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇంకో చక్కటి పాటిస్తుంది, స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: మరికాసేపట్లో ఆకాశవాణిలో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. కాళేశ్వరం వద్ద ఈరోజు నుండి జూన్ 1వ తేదీ వరకు జరిగేటువంటి పుష్కరాలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్బాబు హాజరవుతారు. త్రివేణి సంగమంలో మంత్రులు పుణ్యస్నానాలు ఆచరించనున్న ఈ వేడుకల కోసం అధికారులు 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులకు సరస్వతి అంత్యపుష్కరాల శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 1 వరకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరిగే ఈ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా భక్తులు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈరోజు ఉదయం జరిగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలో భాగంగా మోడల్ లాంగ్వేజ్ పేపర్ 1, జాగ్రఫీ పేపర్ 1 సబ్జెక్టులకు సంబంధించి సెట్ బి ప్రశ్నపత్రాన్ని అధికారులు ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి ప్రకటించారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్ధతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడిగాలుల వల్ల వడదెబ్బతో 11 మంది మరణించడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఏపీలో ఎండలు తీవ్రం కావడంతో పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటగా నేడు

15 జిల్లాలకు రెడ్ అలర్ట్, 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ఉదయం 11 నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

Yes, welcome back, listeners. 8:11 in the studio clock. Meer vintunnaru Akashvani from Rainbow 101.9. Rainbow to jeevitam, rangulamayam, nenu mee RJ Jyothirmay. And manamunnamu vibrant Hyderabad lo. So, ee vibrant Hyderabad lo, mari ee మన హైదరాబాద్లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, ఏమేమి స్పెషల్స్ నడుస్తున్నాయి, ఏంటి హంగామా, ఏం నడుస్తుంది, ఇవన్నీ విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. సో ముందుగా అయితే ఇంకో చక్కటి పాట వస్తుంది, ఆ తర్వాత ఏం చక్క వచ్చి మనము ఈవెంట్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము. ఓకేనా? చలో మరి స్టే ట్యూన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్రాక్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఎస్, వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ హైదరాబాద్ అని చెప్తే, మరి క్రికెట్ లవర్స్ అందరికీ కూడా రేపు హైదరాబాద్లో మ్యాచ్ జరగబోతోంది. సో సందడే సందడి, పండగే పండగ. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మనకి రేపు 7:30 PM ఐపీఎల్ మ్యాచ్ జరగబోతోంది. దట్ ఈస్ ఫ్రైడే May 22, 2026 అండ్ ఇట్ ఈస్ బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఓకే, ఇది వాళ్ళ 67th మ్యాచ్ అంట. ఓకే, సో ఎస్, ఎవరెవరైతే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారో అండ్ యునో లైవ్గా చూడాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటారో ఫ్యాన్స్ అందరికీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, ఆర్సీబీ ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కూడా యునో ఇఫ్ యూ వాంట్ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ యునో మ్యాచ్ లవర్స్ అయినా కూడా యూ కెన్ గో గెట్ ద టికెట్స్ ఫ్రమ్ ద అఫీషియల్ ఐపీఎల్ దిస్ థింగ్. అండ్ ఎస్, దిస్ ఇస్ ద మెయిన్ ఈవెంట్ అన్నమాట. క్రికెట్ నడుస్తున్నప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా కూడా ఇదే మెయిన్ ఈవెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎస్, అది వన్ ఆఫ్ ద మెయిన్ ఈవెంట్. అండ్ ఎస్, విల్ టాక్ అబౌట్ అదర్ ఈవెంట్స్ ఆల్సో, వాట్స్ గోయింగ్ అరౌండ్ హైదరాబాద్ ఇన్ వైబ్రెంట్ హైదరాబాద్లో. సో ఇంకో చక్కటి పాట వస్తుంది మీ అందరి కోసం. సో స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. 8:34 in the studio clock. Manamunamu, vibrant Hyderabad lo, and nenu mi RJ Jyothirmayi. So, what's next important big thing in going on in Hyderabad? Anante 24th May 2026 na Necklace Road lo 5K run and 10K run jarugutondi, and India's first ever city slam. వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారనమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఫర్ దిస్, అండ్ ఇఫ్ యూ ఆర్ అ హెల్త్ ఎంథూజియాస్ట్ అండ్ యునో ఫిట్నెస్ ఎంథూజియాస్ట్ అయితే గనక ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఓకే, సో ఇట్స్ నియర్ నెక్లెస్ రోడ్ ఓన్లీ. So people who are near or people who are far away also, if you are interested, you can definitely join in this 5K and 10K summer run 2026. And date malli okkar cheptunnanu gurtu pettukoni, 24

4th May 2026. You have left with 3 days, and yes, you have to register officially. మీరు పార్టిసిపేట్ చేయాలి అని అంటే దీంట్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో yes, అది ఇంకా బోల్డ్ అని ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వాట్ ఆర్ గోయింగ్ ఆన్ అరౌండ్ హైదరాబాద్ అనే విషయం గురించి. సో ఇంకా చక్కటి పాటలు వస్తున్నాయి, స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

Yes, welcome back, listeners. 8:52 in the studio clock. Meeru intunaru Akashvani FM Rainbow 101.9. Rainbow to jeevitam rangulamayam. Actually, మామూలు టైంలో ఎలా ఉంటాయి ఈవెంట్స్ ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మీరు నమ్ముతారా నమ్మరో, ఎక్కడ చూసినా కూడా పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు కదా. సో సమ్మర్ క్యాంపులు, సమ్మర్ కోచింగ్లు, ఓకే ఆర్ట్లు, ఇలాంటివి ఈవెంట్స్ అయితే బోల్డ్ జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఒకటిలాగా ఉంది. అండ్ మరి ఎందుకు పెద్దవాళ్ళకి ఎందుకు లేవు అంటే, హాలిడేస్ చిన్నపిల్లలకి కానీ మనకే ఉంది, మనకు ఓన్లీ సాటర్డే సండేస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. సో అందుకని, కానీ ఇంకా ఉన్నాయి ఈవెంట్స్, ఉన్నాయి ఈరోజు రేపు కాకపోయినా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దాము. అండ్ ద బ్యూటిఫుల్ సాంగ్ ఇస్ కమింగ్ ఇన్ వైబ్రెంట్ హైదరాబాద్, స్టే ట్యూన్డ్.

వార్తల ముఖ్య అంశాలు. హైదరాబాద్ను గ్లోబల్ టెక్ ట్రావెల్ క్లస్టర్గా మార్చేందుకు కృషి చేస్తున్నట్టు రాష్ట ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నిన్న హైటెక్ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించి నగరాభివృద్ది ప్రణాళికలను వివరించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రజాసేవ, పారదర్శకత, సమస్యల పరిష్కారంలో చొరవలతోనే అధికారులకు గుర్తింపు లభిస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నిన్న మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో శిక్షణ పొందుతున్న ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన ఆయన, అధికారుల ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు. పిల్లలు, యుక్త వయస్కులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ 2030పై తొలి రాష్టస్థాయి సమావేశం నిర్వహించింది. రవాణా కమిషనర్ కె ఇలంబర్తి అధ్యక్షతన యూనిసెఫ్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొని బాలల భద్రతపై చర్చించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేసి జూన్30లోగా పూర్తి చేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టర్లతో జరిపిన సమీక్షలో జూలై 1 నుంచి వీబీజీ రామ్జీ పథకం వర్తిస్తుందని చెబుతూ రోజువారీ కూలీల సంఖ్యను 15 నుండి 20 లక్షలకు పెంచాలని సూచించారు. జూన్ 2న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సింగరేణి అధికారులు నిన్న సమీక్షించారు. ఇన్ఛార్జ్ జీఎం కె అజయ్ కుమార్ ఆదేశాల మేరకు డీజీఎం కేశానారాయణరావు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వేడుకలను విజయవంతం చేయడానికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్మిస్తున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కొన్ని నెలల్లోనే అందుబాటులోకి రానుంది. ఏఐ, క్లౌడ్ సేవలకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నట్టు మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ వెల్లడించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

Yes, welcome back, listeners. 9:18 in the studio clock. Meeru vintunnaru Akashvani FM Rainbow 101.9. Rainbow to jeevitam, rangulamayam, and nenu mi RJ Jyothirmay. And we are talking in vibrant Hyderabad. What are the events which are happening around the Hyderabad? Yen jarugutondi ante, yes, mari మామూలుగా ఇప్పుడు మే 24th ఒక రన్ ఉందని చెప్పాను, 10K రన్ హైదరాబాద్ సిటీ స్లామ్ది. అది చాలా దగ్గరగా ఉంది కాబట్టి చాలామందికి రిజిస్ట్రేషన్స్ దొరకకపోవచ్చు ఇన్ కేస్, ఎందుకంటే చాలా ముందుగానే బుక్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ కనుక మీకు దాని రిజిస్ట్రేషన్స్ కానీ స్లాట్ కానీ దొరకకపోతే ఏమాత్రం దిగులు చెందొద్దు, ఎందుకంటే తెలంగాణ రన్ 2026 ఒకటి ఉందన్నమాట. తెలంగాణ రన్నర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు, అండ్ దాట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఆన్ 7th June 2026. ఓకే, సో అసలు ఎందుకు దీన్ని నిర్వహిస్తున్నారు అని అంటే, ఆన్ ద పవర్ఫుల్ ట్రిబ్యూట్ టు ద తెలంగాణ ఫార్మేషన్ డే. ఓకే, తెలంగాణ ఫార్మేషన్ డే అంటే మరి ఆ రోజు రోడ్స్ ఇవన్నీ బిజీగా ఉంటాయి కాబట్టి మేబీ దే హ్యావ్ ప్లేస్డ్ ఫ్యూ డేస్ అపార్ట్ అనమాట. సో June 7th 2026 కూడా తెలంగాణ రన్నర్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి తెలంగాణ రన్ 2026 అనేది ఉంది. ఓకే, దిస్ ఇస్ నాట్ అ జస్ట్ రేస్, ఇట్స్ ఎ మూమెంట్ దట్ హానర్స్ ద స్పిరిట్, హిస్టరీ అండ్ ఐడెంటిటీ ఆఫ్ తెలంగాణ అని వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో, జస్ట్ డోంట్ రన్ ఫర్ అప్లాస్, రన్ ఫర్ ద పర్పస్ అని చెప్పేసి చెప్తున్నారు. క్యారింగ్ ఫార్వర్డ్ ద ఫైర్ ఆఫ్ ఫార్మేషన్, తెలంగాణ అసలు ఎందుకు ఫామ్ అయింది, వాట్ ఇస్ ద డిసిప్లిన్ అండ్ హౌ మచ్ ప్రైడ్ ఇట్ టేక్స్ అని చెప్పేసి తెలుసుకోవడం కోసం దే ఆర్ డూయింగ్ దిస్ తెలంగాణ రన్. అండ్ దిస్ ఇస్ వేర్ ద స్టేట్ మూవ్స్ యాజ్ వన్ అండ్ ఎవ్రీ స్ట్రైడ్ టెల్స్ అ స్టోరీ అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎపిక్ థింగ్, యూ కెన్ గో అండ్ బుక్ యువర్ టికెట్స్ ఇన్ దిస్ తెలంగాణ రన్ 2026.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ బ్యూటిఫుల్ సాంగ్ విన్నాము. యాక్చువల్గా పాట ఎంత బాగుంటుందో. ఓకే, మూవీ నేమ్ వచ్చేసి డ్యూడ్. ఒకప్పుడు వెన్ ఓల్డ్ అండ్ ఓల్డెన్ డేస్లో ఎవరైనా హీరో అవ్వాలి అంటే మంచి కలర్ ఉండాలి, ఓకే, అండ్ మంచి హైట్ అండ్ యూనో పర్సనాలిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక హీరోకి అనేది ఒక వర్షన్ ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ప్రదీప్ రంగనాథన్ చూస్తే, వాట్ ఎవర్ మూవీ యు సీ, ఓకే, యాక్చువల్గా మామూలుగా మనకి చూస్తే హీరో క్రైటీరియా

ఇండియాకి ఎవరైతే ఏమేమైతే చెప్తారో అందులో లీస్ట్ పర్సెంట్, ఓకే, అది కలర్ కావచ్చు లేకపోతే పర్సనాలిటీ కావచ్చు, ఇవన్నీ ఏమి హీరోకి ఉండాల్సినవి అని ఇన్ని సంవత్సరాల నుంచి మనకి బ్రెయిన్ ఫీడింగ్ చేశారు. అవన్నీ ఏమీ లేకపోయినా కూడా తను నవ్వితే మనం నవ్వేలాగా, తను ఏడిస్తే మనం ఏడ్చేలాగా, ఓకే, ఎంత బ్యూటిఫుల్ యాక్టింగ్తో అండ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ సెలెక్షన్తో ప్రతి ఒక్క మూవీ కూడా హిట్ చేసుకుంటూ వస్తున్నాడు. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఆల్సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్మ్, వాట్ ఎవర్ యు సీ దాట్ సాంగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ హిట్ అని చెప్పొచ్చు ఆయన మూవీస్ అన్నిట్లో. సో హీఈస్ వెరీ మచ్ ఇన్స్పైరింగ్ టుడేస్ జనరేషన్కి. మనం హీరో అవ్వాలి లేకపోతే మూవీస్లో కనిపించాలంటే మనకు అందము ఒడ్డు పొడుగు ఇవే కాదు, యాక్టింగ్ రావాలి, మనతో యూనో చూసే వాళ్ళని మనతో కట్టిపడేసేటువంటి ఆ యాక్టింగ్ వస్తే గనక, మనకి తగ్గటువంటి స్క్రిప్ట్స్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనం హీరోగా లేకపోతే ఆన్ సిల్వర్ స్క్రీన్ మీద హిట్ అవ్వచ్చు అనే విషయాన్ని ప్రూవ్ చేశాడు. అండ్ హీ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ డ్రీమింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. అరే నువ్వు హీరోయిన్ రా అని ఫ్రెండ్స్ ఏడిపించినా కూడా, నేను అసలు అవుతానా లేదా అనేటువంటి డౌట్స్ మీకు ఉన్నా కూడా హీఈస్ వెరీ మచ్ ఇన్స్పిరేషన్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయనకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. So yes, he is very much inspiring, and whoever wants to see themselves on the silver screen, meer ayini chusi chaala classes theesukochu. Okay, yes, inka bold ani manchi manchi paatlu vastunnayi, inka events gurinchi manam maatladukundamo. So stay tuned.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో అట్స్ కాలర్స్ టు యువర్ లైఫ్. నేను మీ ఆర్జే జ్యోతిర్మయ్, అండ్ మనం ఉన్నాము వైబ్రెంట్

హైదరాబాద్లో. సో ఎస్, మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా ఈవెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ ఈ మంత్ కాదు, నెక్స్ట్ మంత్లో ఒక ఈవెంట్ ఉందన్నమాట. అది ఏంటంటే డ్యాన్స్, ఎవరికైతే క్లాసికల్ డ్యాన్స్ ఇష్టం ఉంటుందో అండ్ ఎస్పెషలీ ఓల్డ్ మూవీ హీరోయిన్ అయినటువంటి శోభన గారు, ఓకే, ఆవిడ డ్యాన్స్ గనక మీకు నచ్చినట్టు అయితే, మీరు ఒకవేళ ఫ్యాన్ అయితే గనక ఇది కంపల్సరిగా మీరు అటెండ్ అవ్వాల్సిందే. జూన్ 14న శిల్పకళా వేదికలో శోభన గారి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఐదర్ అ డ్యాన్స్ లవర్ ఆర్ ఐదర్ అ డ్యాన్స్ లవర్ ఆఫ్ శోభన గారు, లేకపోతే తనకి ఫ్యాన్ అయినా డైరెక్ట్గా చూడొచ్చు అని అనుకున్నా, ఇందులో ఏదైనా కూడా యూ కెన్ గో అండ్ అటెండ్ టు దిస్ జూన్ 14. దీనికి కూడా టికెట్స్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు బుక్ ఇట్ ప్రయర్, లేకపోతే మనల్ని అలవ్ చేయరు కాబట్టి. సో అందుకని ఇంత ముందుగా చెప్తున్నాను. చాలామంది చూడాలి చూడాలి అని అనుకుంటారు, కానీ చాలా వరకు చాలా మటుకు వాళ్ళకి తెలీదు అసలు ఇలాంటి ఈవెంట్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి. సో ఎస్, అది మరి ఇంకా బోల్డ్ విషయాలు మనం మాట్లాడుకుందాము. ఇంకా చక్కటి పాట వస్తుంది, స్టే ట్యూన్డ్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

స్టూడియో క్లాక్ అవుతుంది అండ్ మన నెక్స్ట్ ఆర్జే కూడా ఇప్పటి నుంచో మిమ్మల్ని రెడీ చేయడానికి, సారీ ఎంగేజ్ చేయడానికి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చి రెడీగా ఉంది. సో మరి నేనైతే మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది అనమాట. సో అందరూ కూడా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు న్యూస్లలో కూడా. సో బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి, అవసరం లేని వాళ్ళు ఉంటే అనవసరంగా తిరగకండి. అండ్ ఇంకొక 10 రోజులు, ఓకే, ఇంకొక 10 రోజులు కాపాడుకున్నామంటే ఆ తర్వాత మన ప్రాప్తము, ఓకే, వర్షాలు పడితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో దీస్ 10 డేస్ ఆర్ వెరీ క్రూషియల్. కీప్ యువర్ సెల్ఫ్ సేఫ్, కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ కీప్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ ఆఫీషియలీ. స్టే ట్యూన్డ్, బై బై.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ వెలుపల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు కంపెనీలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని, జిల్లాలకు ఐటీ వెలుగులు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు పెట్టుబడిదారులు

స్టార్టప్లకు సహకరించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరిట ప్రత్యేక ఏజెన్సీని ప్రారంభించాలని స్పష్టం చేశారు. నిన్న ఐటీ పరిశ్రమల శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో మౌలిక వసతుల విస్తరణకు శాస్కీ కింద అదనంగా 5,000 కోట్ల రూపాయల మూలధన వ్యయం కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న నిర్మలా సీతారామన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. సైప్రస్ అధ్యకులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్ కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్ను అమలు చేయాలని ఆదేశించింది. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో అన్ని జిల్లాలకు హైఅలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 9 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడిగాలుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సరస్వతి అంత్య పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలిరోజు ఉదయం 5:43 పవిత్ర సంగమంలో తొలి పుష్కర స్నానం నిర్వహించబడింది. ఈ పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ధార్మిక సలహాదారు గోవింద హరి తదితరులు ఆచరించారు. సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేసిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారీగా తరలివచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం

జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా నివాళులర్పించారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకుగాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్ అభినందనలు తెలిపారు. భారత్లో ఎబోలా భయం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైరస్ నియంత్రణకు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎయిర్పోర్టులు, సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించి స్క్రీనింగ్, క్వారంటైన్ ప్రోటోకాల్స్ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ల్యాబ్ పరీక్షలు, ఆసుపత్రుల సన్నద్దతపై పటిష్ట పర్యవేక్షణ చేపట్టారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా 19 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటింది. తీవ్ర వేడి గాల్పుల వల్ల వడదెబ్బతో 11 మంది మృతి చెందడంతో ప్రజలు పగటిపూట బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: Let's listen to a small commercial break now, and after that I will be back.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: Welcome back, listeners. You're listening to Akashwani FM Rainbow 101.9 with me, RJ Namrata. Summer vacations mein bachche ghar par zyada time spend karte hain. To naturally ghar noisy ban jata hai. Pura saal school routines mein rehne ke baad, holidays unke liye freedom aur fun ka time hota hai. Isi liye parents ko patience rakhna bahut important hai. हर वक्त डांटने की बजाय उनकी एनर्जी को पॉजिटिव एक्टिविटीज़ में डाइवर्ट करना ज़्यादा हेल्पफुल होगा. पेरेंट्स बच्चों के लिए सिंपल डेली एक्टिविटीज़ प्लान कर सकते हैं, जैसे ड्राइंग, इंडोर गेम्स, आउटडोर प्ले या गार्डनिंग. ऐसे एक्टिविटीज़ में एंगेज रखे तो अननेसेसरी बोर्डम और खेओस ऑटोमेटिकली कम हो जाता है. स्टे ट्यून्ड टू आकाशवाणी FM Rainbow 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, RJ Namrata. Today is also a special for cinema lovers because May 21 marks the birthday of legendary Malayalam actor Mohan Lal, one of the finest and most respected actors in Indian cinema. Known for his natural acting style, versatility and powerful screen presence, Mohan Lal has entertained audiences for decades with films across action, drama, comedy and emotional roles. He has acted in hundreds of films and received several prestigious awards including National Film Awards and Padma Honours. What makes Mohan Lal truly special is the effortless way he connects with audience through every character he plays. Whether it's intense performances or light-hearted comedy, his acting always feels real and relatable. Even today, he continues to inspire actors and cinema lovers across generations. Dosto, aap aur ek gana sunte hain, but before that, let's take a small commercial break.
1: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
2: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. అట్ ఎగ్జాక్ట్లీ అట్ 1 PM హలో రెయిన్బో షో స్టార్ట్స్. సో యూ కెన్ కాల్ అండ్ ద ఫోన్ లైన్స్ విల్ బీ ఓపెన్. యూ కెన్ కాల్ టు ద నంబర్స్ 040-2323-0030, 040-2323-4821, 040-2970-4715. The topic for today, Hello Rainbow, is कौन सा habit आपके life में ज़्यादा useful हुआ है आपके life में? Like which habit was very useful in your life? ये habit मी कुमी जीवितम लो चाला उपयोगकरमगा आइंदी. So this is the topic for today's Hello Rainbow. Stay tuned to Akashwani FM Rainbow 101.9.

0: మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో
1: హలో అమ్మా నమ్రత, గుడ్
0: హలో
1: నమ్రత, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. హలో
0: హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రమణయ్య అమ్మా. నా పేరు
0: చెప్పండి సార్.
1: నేను మార్నింగ్ ఉదయం 5 o'clock లేచి మెడిటేషన్ చేసుకుని ముగించుకొని ప్రేయర్ చేసుకుంటే నాకు అన్ని విధాల బాగుంటది, మన ఆరోగ్యం బాగుంటది, అన్ని రకాల బాగుంటుంది. పొద్దున్నే లేచి తర్వాత బయటికి పోయి కొంచెం వచ్చే వాకింగ్ చేసి ఆ చెట్ల మధ్యలో కూర్చొని అట్లా వస్తాను. మా ఇంటి చుట్టుకరం చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో కూర్చొని చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది. అదే హ్యాబిట్, అదే అలవాటు చేసుకున్నాను, అట్లే ఉంది. దానివల్ల నాకు మంచి ఉపయోగం చెందుతుంది అమ్మా.
0: చాలా బాగుంది సార్, చాలా బాగా చెప్పారు.
1: సంతోషం నాన్నా.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, బాయ్
0: బాయ్ సార్.

0: There's another caller on the line. Hello?
1: Good afternoon, madam.
0: Hello?
1: Good afternoon, madam.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట నుండి.
0: చెప్పండి నరసింహారెడ్డి గారు, మీ లైఫ్లో ఏ హ్యాబిట్ మీకు చాలా యూస్ఫుల్ అయింది మీ లైఫ్లో?
1: నాకు మేడం తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం వల్ల నాకు చాలా ప్రాఫిట్స్ వచ్చింది మేడం.
0: చాలా సార్,
1: తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం వల్ల నాకు సొసైటీలో మంచి పేరు వచ్చింది మేడం.
0: ఓకే సార్, ఓకే.
1: ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు, ఏదో అవసరం ఉంది అదే మాట్లాడు అని ఒక పేరు వచ్చింది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే అట్లా ఉండడం వల్ల ఏంటంటే ఎదుటి వ్యక్తి ఏం చెప్తుందో వాళ్ళతో మనం నేర్చుకోవచ్చు మేడం.
0: అవును సార్, కరెక్ట్.
1: మనమే ముందు అరుస్తుంటే మన వీక్నెస్ కూడా బయటపడుతుంది. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ మాట్లాడడం వల్ల మన వీక్నెస్ బయటపడుతుంది, ఎదుటానికి మనం ఇది అయిపోతాం అనమాట.
0: అవును సార్,
1: నాకు ఏంటంటే ఇది ఎక్కువ విని తక్కువ మాట్లాడడం వల్ల నాకు మంచి పేరు, మంచి నాలెడ్జ్ కూడా వచ్చింది మేడం.
0: ఓకే సార్,
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో అని చెప్తున్నారు ఏంటంటే, ఎక్కువ తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం వల్ల మనం చాలా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఆ హ్యాబిట్ అనేది నరసింహారెడ్డి గారికి ఉంది అని చెప్తున్నారు. సో లెట్స్ లిసన్ టు అనదర్ సాంగ్.
2: ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

0: హలో, వీ హ్యావ్ అనదర్
1: హలో
0: కాలర్ ఆన్ ద లైన్. హలో,
1: హలో, నమస్కారం. నమస్తే గారు.
0: నమస్కారం సార్. ఎవరు మాట్లాడుతున్నారు? పేరేంటి చెప్పండి సార్.
1: నా పేరు ఓలేటి ప్రభాకర్ రావు అని ప్రస్తుతం అయితే బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి ఓలేటి ప్రభాకర్ సార్.
1: అయితేనమ్మా, నాకుండే అలవాటు ఏమిటంటే ఒకరికి ఎవరికి మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా బతకడం.
0: ఓకే సార్.
1: ఉంటే చేతనైతే సహాయం చేస్తాను, నాకు చేతనైతే, అంటే నాకు వీలు పడితే. అంతేగాని ఎవరికి అన్యాయం మోసం మాత్రం చేసేది నా జీవితంలో నేను నేర్చుకోలేదు. ఇంకో 10 మంది కూడా చెప్తుంటాను అలా చేయకండి అని కూడా.
0: చాలా మంచిది సార్, మంచి
1: ఇది మంచి
0: క్వాలిటీ.
1: అలవాటు చెడ్డ అలవాటు మీరే నిర్ణయించండి.
0: అయ్యో, చాలా మంచి అలవాటు సార్. అది మంచి హ్యాబిట్ మీరు నేర్చుకున్నారు.
1: ఇలాగే అందరూ ఉంటే బాగుపడతారు. అందరూ ఒకరు అన్యాయం చేస్తే ఏమొస్తుందమ్మా, 1 రోజు 2 రోజులు అంతే కదా.
0: అవును
1: దాని
0: సార్,
1: తర్వాత
0: అవును.
1: వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మళ్ళీ అదే మోసాలకు పాల్పడుతుంటారు.
0: రైట్ రైట్.
1: అలాంటిది ఉండకూడదు. అలాంటిది నేను నా దగ్గరికి కూడా చేరనియను అలాంటి వాళ్ళని ఎవరిని కూడా. నాకు దట్ ఈస్ ఓలేటి ప్రభాకర్ రావు. నమస్కారం,
0: థ్యాంక్ యూ సార్.
1: అవకాశం
0: థ్యాంక్ యూ
1: ఇచ్చినందుకు.
0: సో మచ్ ఫర్ కాలింగ్. సో దాట్ వాజ్ ఓలేటి ప్రభాకర్ సార్. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎవరిని మోసం చేయకుండా బ్రతకడం ఆయన నేర్చుకున్న పెద్ద హ్యాబిట్ అని చెప్తున్నారు. సో మన టాపిక్ ఏంటి అంటే ఈరోజుకి, సో మీరు నేర్చుకున్న ఒక మంచి హ్యాబిట్, అది మీ లైఫ్లో చాలా ఉపయోగం అయిన హ్యాబిట్, చాలా యూస్ఫుల్ అయిన హ్యాబిట్ ఏంటి. సో మీరు చెప్పచ్చు, కాల్ చేయొచ్చు 0402323 0030, 0402323481, 0402970475 నంబర్స్కి. సో ఇప్పుడు ఇంకొక పాట అయితే విందాం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఇంకొక కాలర్ అయితే లైన్లో ఉన్నారు. హలో,
1: రాధే రాధే,
0: రాధే రాధే సార్,
1: ఎలా
0: మీ
1: ఉన్నారు?
0: పేరేంటి సార్? ఎక్కడి
1: మురళి
0: నుంచి
1: అండి.
0: మాట్లాడుతున్నారు?
1: మురళి, సికింద్రాబాద్ నుంచి. ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నానండి.
0: చెప్పండి మురళి గారు, మీరు లైక్ మీ లైఫ్లో ఉపయోగపడింది ఆ ఒక్క హ్యాబిట్ ఏంటి సార్?
1: ఒక్క హ్యాబిట్ అనేది జీవితానికి సంబంధించింది ఏముండదు నర్మద, నాకు తెలిసిన మటుకు.
0: అంటే ఒక హ్యాబిట్
1: ఏంటంటే,
0: మీకు, అంటే అందరికీ ఒక్కొక్క హ్యాబిట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది సార్, అందరికీ ఒకటి అనేది వర్కౌట్ అవ్వదు కదా సార్. సో మీ లైఫ్లో మీకు ఏది యూస్ఫుల్ అయింది అనేది క్వశ్చన్ సార్.
1: అదేనండి, నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే, నాకు నాలా ఉండడం అనేది నాకు జీవితంకి చాలా ఉపయోగపడిందండి. నాలా ఉండడం అంటే నేనేంటంటే ఉన్న దాంట్లో సదురుకోవడం అనేది ఒక ఆలోచన. అన్నిటికన్నా ముఖ్యంగా ఉన్నదాంతా సదురుకోవడమే కాకుండా ఇతరులని ఇబ్బంది కలగకుండా ఉండాలనేది నా అభిప్రాయము. అదే నన్ను కాపాడుతుంది, అదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. గింతేనండి, ఇంకా నాకు అందులో పెద్దగా నేను చదువుకొని ఇది చేయాలి అది చేయాలని మనం ప్లాన్ చేసుకున్నది కాదు జీవితం అనేది నాకు అనిపిస్తుంది. ఈ రెండే రెండు నేను ఉపయోగించుకున్నాను నా జీవితంలో. ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి, ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అందుకే చెప్పాను అంతే. ఇంకా ఇందులో పెద్ద రహస్యాలు ఏం లేవు నర్మద, జీవితానికి సంబంధించి ఉపయోగం అనేది మనకు పడాలి, ఎదురుంగలకు పడాలి, సమాజానికి పడాలి అనేది నా భావన. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. లెట్స్ సీ, దేర్ ఇస్ అనదర్ కాలర్ విత్ అస్. హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, आपका नाम क्या है और कहाँ से बात कर रहे हैं?
2: कीर्ति राजकुमार, आदर्श नगर, निजामाबाद से मैडम जी.
0: ओके राजकुमार सर, बताइए आप टॉपिक सुनाए सर.
2: हाँ सुनाए मैडम जी.
0: सर बताइए सर.
2: जो है जो भी है बात, मुंह पे बोल देना मेरे को बुरा लगता मैडम.

0: जरा आगे पीछे सोचता हूँ मैं, किसी का दिल नादार नहीं करता हूँ, तोड़ता नहीं, जरा सोचता हूँ उनको, उनको जरा मौका देता हूँ। मेरे बारे में कुछ गलती हुई तो माफ कर देना, नहीं तो मैं ही माफी मांगता हूँ मैडम जी।
1: अच्छा,
0: ये मेरी मेरी आदत है, ये किनको भी घर में भी हो या समाज में भी हो सोसाइटी में हो भी हो, मैं तो वो चाल करता हूँ, रेस्पेक्ट देता हूँ मैं।
1: ओके सर,
0: सॉरी, तो मैं हैप्पी में हूँ मैडम जी।
1: ओके सर, थैंक यू सर, थैंक यू सो मच फॉर शेयरिंग, थैंक यू,
0: थैंक यू, थैंक यू।
2: మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరున్నారు. జస్ని హైదరాబాద్ లో మనమున్నాం. స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలైంది. సో మరి ఈ రోజు అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని నేను మీకోసం తీసుకొచ్చిన. ఇక ఈరోజు అయితే ఫుల్ టు ఫుల్ ఇన్ఫోటైన్మెంట్ తో మనం అలా దూసుకెళ్ళిపోదాం అప్ టు 6 PM వరకు కూడా, రైట్? సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు అయితే సూపర్ సాంగ్స్ తో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. టిపు అండ్ సత్య పాడినటువంటి ఆనంద మూవీలోంచి ఈ సూపర్ బీట్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ని హైదరాబాద్ వింటున్నారు.

వెల్ సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ని హైదరాబాద్ వింటున్నారు. తెలంగాణ ఫుడ్ ఐటమ్స్ విషయానికి వస్తే అస్సలు ఆ రుచులే వేరండి కదా, ఎంత బాగుంటాయో చెప్పలేం. అందులో కొన్ని మాత్రం పేరు తలుచుకుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. అలాంటి వాటిలో సర్వప్ప అనేటువంటి పేరు వినే ఉంటారు. అదేనండి సర్వపిండి అని కూడా అంటారు. అది మాత్రం రియల్లీ నిజంగానే నోరు అవుతుంది. ఇది తెలంగాణ ఫేమస్ పిండి వంటకాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేటువంటి ఫుడ్ ఐటమ్. దీన్నే కొన్ని ప్రాంతాల్లో అయితే సర్వప్ప అని, ఇంకొన్ని చోట్ల గిన్నె పిండి అని, మరికొన్ని చోట్ల తపాలా చెక్క అని, జిన్నప్ప అని, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. బట్ ఏ పేర్లతో పిలిచినా టేస్ట్ మాత్రం ఒకటే. ఈరోజు మన జస్ని హైదరాబాద్లో సర్వప్ప గురించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: FM Rainbow 101.9.

సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇందాక నీకోసం మూవీలోంచి ఆ పాట విన్నారు, రాజేష్ అండ్ కౌసల్య పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ నీకోసం మూవీలోంచి వచ్చేసింది. సో రైట్, మరి ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, సాహితి లిరిక్స్ అందించారు ఈ పాటకి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్ని హైదరాబాద్ వింటున్నారు. రైట్, మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా తెలంగాణ ఫుడ్ ఐటమ్స్లో ఉన్నటువంటి సర్వప్ప అనేటువంటి బెస్ట్ ఫుడ్ ఐటమ్ గురించి. సో ఒక రకంగా ఇది పిజ్జా ఆకారంలో ఉంటుందండి, అందుకేనేమో దీన్ని కామన్ మ్యాన్ పిజ్జా అని చెప్పేసి అని అంటుంటారు. ఈ సర్వపిండిని వేడివేడిగా చేసుకొని తింటే ఇక ఆ టేస్ట్ భలేగా ఉంటుంది. ఇంకా దీనికి ఏదైనా నాన్ వెజ్ కాంబినేషన్తో తిన్నారంటే ఉండేటువంటి ఆ ఫీలింగ్ మాత్రం మహా అద్భుతం అని చెప్పచ్చు. ఏంటి వింటుంటేనే నోరూరిపోతుందా? నిజమేనండి, ఆ ఫుడ్ అలా ఉంటుంది. మరి భారతదేశంలోని మన తెలంగాణలో బియ్యం పిండి ఇంకా వేరుశనగతో తయారు చేసేటువంటి ఒక రుచికరమైనటువంటి వంటకం ఇది. ఈ గుండ్రంగా ఉండేటువంటి ఒక అప్పం అన్నమాట. దీన్నే నల్గొండ జిల్లాలో తపాలా చెక్క అని, కరీంనగర్లో అయితే సర్వపిండి అని పిలుస్తుంటారు. ఇక వరంగల్లో దీన్ని జిన్నప్ప అని కూడా పిలుస్తారు. అయితే వరంగల్లోని పోలేపల్లి గ్రామం ఈ సర్వపిండికి, అదేనండి అక్కడ జిన్నప్పకి చాలా ఫేమస్ అట. ఎందుకంటే ఈ జిన్నప్ప స్టోరీ మొదట వరంగల్లోని పోలేపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో వెలుగులోకి వచ్చిందట. ఆ స్టోరీ ఏంటో ఈ పాట తర్వాత మనం చూద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్. ఇప్పుడు వినండి జునితా గాంధీ అండ్ శ్రీకృష్ణ పాడినటువంటి సర్కారు వారి పాట సినిమాలోంచి ఈ పాట.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: FM Rainbow 101.9.
3: శుభం సాంగ్ అయితే ఇందాక విన్నారు కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 2:32 దాటి 2 సెకండ్లు అయింది. రైట్, మనమున్నాం జస్ని హైదరాబాద్లో, ఆర్జే వెంకీతో మీరున్నారు. రైట్, మరి ఈ సర్వప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, తెలంగాణ ఫుడ్ ఐటమ్. రైట్, సో మరి దీని హిస్టరీ ఏంటి, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అంటే, కొన్నేళ్ల క్రితమట వరంగల్ జిల్లాలో, తెలంగాణలోని వరంగల్ జిల్లాలో వర్షాకాలం టైంలో పోలేపల్లి గ్రామంలోని అనసూయ అనే ఆవిడకు చాలా ఆకలేసిందట. ఇంకేముంది, ఆమెకు తక్కువ నూనెతో చేసినటువంటి ఒక కొత్త వంటకం తినాలి అని అనిపించింది. ఆ టైంలో తమ ఇంట్లో కేవలం బియ్యం పిండి మాత్రమే ఉంది. ఇక దాంతోనే అద్భుతమైనటువంటి వంటకం ఒకటి తయారు చేసింది అనసూయ గారు. అదే సర్వప్ప, సర్వపిండి, జిన్నప్ప. అలా పుట్టింది ఈ సర్వపిండి. ఇక తర్వాత వాళ్ళు అదే వంటకాన్ని చాలా టేస్టీగా ఉందని తయారు చేసి అమ్మడం కూడా స్టార్ట్ చేశారట. కొద్ది రోజుల్లోనే చాలా ఫేమస్ అయిపోయింది. ఆ రుచిని ఆస్వాదించిన మన తెలుగు ప్రజలు ఇక ఆ ఫుడ్ ఐటెంకి అయితే ఫ్యాన్స్ అయిపోయారు. అలా పుట్టుకొచ్చింది ఈ తెలంగాణ ఫుడ్ ఐటెం సర్వప్ప. రైట్, మరింత ఇన్ఫర్మేషన్ ఈ నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఆర్పి అండ్ కౌసల్య పాడినటువంటి శుభ సాంగ్ మీకోసం, నువ్వు లేక నేను లేను సినిమాలోంచి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

శుభ సాంగ్ అయితే విన్నాం కదా, గోదారి గట్టు మీద రామశిలికలే అంటూ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోంచి. ఆ పాట విన్నారు, రమణ గోగుల అండ్ మధుప్రియ పాడినటువంటి పాట అది. సో భాస్కర్ పట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు, భీమ్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజిషన్ వచ్చినటువంటి సాంగ్ అది. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్, జష్ని హైదరాబాద్ వింటున్నాం. జష్ని హైదరాబాద్లో సర్వప్ప గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో తెలంగాణ సంప్రదాయ వంటకంగా సర్వప్ప బెస్ట్ ప్లేస్లో ఉందండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్లో ఒకప్పటి ఫుడ్ ఐటమ్స్కి చాలా డిమాండ్ పెరిగింది. అలాంటి వాటిలో

ఈ సర్వప్ప కూడా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. కేవలం తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సర్వప్పని స్నాక్ ఐటెంగా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చలికాలంలో, ఇంకా వర్షాలు పడుతున్న టైంలో అయితే వేడివేడిగా మసాలాలతో కూడినటువంటి సర్వప్పని తినడానికి బాగా ఇష్టపడుతుంటారు ప్రజలు. ఇంకా దానికి నాన్ వెజ్ టచ్ ఇస్తే మాత్రం మరింత సూపర్బ్గా లొట్టలేసుకుంటూ తింటారండి. ఏదైతే నేను తెలంగాణ ఫుడ్ ఐటెంగా సర్వప్ప మంచి ప్లేస్లో ఉందని చెప్పచ్చు. ఇది కేవలం రుచికరమైన వంటకమే కాకుండా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఐటెంగా కూడా భావిస్తుంటారు. ఎందుకంటే తక్కువ నూనెతో మంచి టేస్టీ ఫుడ్ ఐటెంగా దీన్ని తయారు చేస్తున్నారు. వీలైతే మీరు ట్రై చేయండి, వీలు చేసుకొని ట్రై చేయండి ఆ సర్వప్ని టేస్ట్ చేయడానికి. ఇక నుంచి తింటే సర్వప్పే తినాలి, వింటే ఎఫ్ఎం రెయిన్బో వినాలి అనాల్సిందే, రైట్? సో వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, జస్నీ హైదరాబాద్ వింటున్నారు. ప్రతిరోజు పండుగ సినిమాలోంచి సత్యయామిని మోహన భోగరాజు హరితేజ పాడినటువంటి పాట ఇది.

0: సెల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: FM Rainbow 101.9.

సూపర్ పాట అయితే విన్నారు. ఇందాక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోంచి ఇందాక ఆ సాంగ్ విన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మిస్ జానకి పాడినటువంటి పాటది. సో మరి ఈ పాటకి ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేశారు, వేటూరి సుందరరామూర్తి లిరిక్స్ అందించారు. వెంటనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో కరెక్ట్. సమయం 3 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటనను ముగించుకుని ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నట్లు ప్రకటించాయి. సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, రెండు పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్ ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని తెలిపారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యలను చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం 2 కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. అరుణాచల్ ప్రదేశ్లోని పాసీఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్లో ఈశాన్య రాష్ట్రాలలో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్ధికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్కు అనుగుణంగా నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 3:05 అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కామ్ ఇటా వింటున్నారు ఆర్జే వెంకీతో.

0: ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సూపర్ సాంగ్ అయితే విన్నారు ఇందాక క్రిమినల్ సినిమాలోంచి. మరి ఈ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. డబుల్ కమీటా వింటున్నారు. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో మనమున్నాం.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: వెల్, మరి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. చిరంజీవి హీరోగా తన బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య డైరెక్టర్ కొల్లి బాబీ కలయికలో చేస్తున్నటువంటి అవైటెడ్ సినిమా మెగాస్టార్ కెరీర్ 158వ సినిమా నేడు అట్టహాసంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. నిర్మాత కె వెంకటనారాయణ తెలుగులో చేస్తున్నటువంటి ఫస్ట్ మూవీ ఇది. కాగా భారీ లెవెల్లో ఈ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్తో పాటుగా నాగబాబు కూడా ఈ ఈవెంట్లో హాజరు కావడం మెగా ఫ్యాన్స్లో అయితే మరో బ్యూటిఫుల్ మూమెంట్గా మారింది. ఈ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వస్తున్నట్టు మేకర్స్ అయితే బిగ్ అప్డేట్ అందించారు. కానీ అనూహ్యంగా ఇవాళ రామ్ చరణ్ ప్రెజెన్స్ అయితే మిస్ కావడం ఒకంత అభిమానుల్ని కొంత డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. అయితే చరణ్ ఇప్పుడు ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. మరి బహుశా వాటిలో బిజీగా ఉండి రాలేదేమో అని కూడా అనుకుంటున్నారు ఫ్యాన్స్ అంతా. ఏదైతేనే 158వ సినిమా మెగాస్టార్ కెరీర్లో వస్తున్నటువంటిది కాబట్టి ఎలా ఉండబోతుంది ఏంది అనడానికి మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఇప్పుడైతే వినండి వాల్తేరు వీరయ్య సినిమాలోంచి నకాష్ అజీజ్, దేవిశ్రీ ప్రసాద్, హరిప్రియ పాడినటువంటి ఈ పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 3:22 అయింది. అండ్ మనం వింటున్నాం డబుల్ కమిటా, రైట్? మరి డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. ఎన్టీఆర్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా డ్రాగన్. ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ గ్లిమ్స్ని అయితే తారక్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అయితే ఈ గ్లిమ్స్లో ఊహించని విజువల్స్కి ఫ్యాన్స్కి అయితే మైండ్ పోయిందని చెప్పాలి. దీంతో ఈ గ్లిమ్స్ ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ రికార్డ్ సెట్ చేసింది. 24 గంటల్లో భారీ మొత్తంలో 64 మిలియన్కి పైగా వ్యూస్ని రాబట్టి ఆల్ టైమ్ రికార్డుని సెట్ చేసినట్టుగా టీం వెల్లడి చేశారు. ఇక ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే, రైట్? మరి ఈ సినిమాకి ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ చేస్తున్నటువంటి మూవీ చాలా తర్వాత వస్తుంది కాబట్టి ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. వింటనుండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం చెప్తూ ఉంటాను. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ పాడినటువంటి జనతా గ్యారేజ్ మూవీలోంచి ఈ పాట.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
2: FM Rainbow 101.9.

0: Rainbow 101.9. నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో పక్కల సమయం 3:38 దాటి 39 సెకండ్లు అయింది. మరి డెస్టినీ హైదరాబాద్ అయిపోయింది. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ మనం వింటున్నాం. నందమూరి బాలకృష్ణ త్వరలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఒక భారీ సినిమా చేయబోతున్నాడట. ఎన్బికే 112గా రాబోతున్న ఈ సినిమాని 2027 వేసవి కానుకగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతమైతే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ ఇస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించబోతున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్లో కనిపించనున్నాడట. సోషల్ మెసేజ్తో కూడినటువంటి పవర్ఫుల్ మాస్ డ్రామాగా సినిమా తెరకెక్కనుంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి బాలయ్యపై లుక్ టెస్ట్ కూడా నిర్వహించారు. వచ్చే నెలలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ను గ్రాండ్గా లాంచ్ చేసి దసరా కానుకగా షూటింగ్ను ప్రారంభించనున్నారట. సో చూద్దాం, ఎన్బికే 112గా వస్తున్నటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అనడానికి మనం కొద్ది రోజులు

0: చేయాల్సిందే. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: FM Rainbow 101.9.

0: లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉग इन करें।
2: FM Rainbow 101.9
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. లారెన్స్ తన డైరెక్షన్లో చాలా సినిమాలు చేయడమే కాకుండా ఇతర దర్శకులతో కూడా కొన్ని హారర్ కామెడీ జానర్ సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్లో లారెన్స్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ సినిమా రాబోతున్నట్టుగా ఇప్పుడు కోలీవుడ్ వర్గాలైతే చెబుతున్నాయి. తన ఇంట్రెస్టింగ్ హారర్ సినిమాలు డిమోంటి కాలనీ డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తితో ఇప్పుడు లారెన్స్ వర్క్ చేస్తున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి. మరి వీళ్ళ కలయికలో సినిమా అంటే ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. సో ఆల్ ద బెస్ట్ టు లారెన్స్, రైట్? సో మరి లారెన్స్ కామెడీ జనర్ మూవీ అంటే ఎలా ఉంటుందో తెలిసింది కదా. సో చూద్దాం ఎలా ఉండబోతుందో, రైట్? ఇప్పుడైతే వినండి రాక్షసుడు మూవీలోంచి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం. వింటున్నటువంటిది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు. స్టూడియో క్లాక్ సమయం

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్2 కింద మున్సిపాలిటీలు, జోన్3 కింద కేంద్ర గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్య పరాక్రమాలు సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి భారతదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పునాది వేశారని, ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో యాసంగి పంట కొనుగోళ్ల సంక్షోభంపై రాబోయే కేబినెట్ సమావేశంలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తారక రామారావు డిమాండ్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ధ స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం ముగిసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. పవిత్ర సరస్వతి అంత్యపుష్కరాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజైన ఈ ఉదయం 5:43 పవిత్ర త్రివేణి సంగమం వద్ద తొలి పుష్కర స్నానం నిర్వహించారు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో వాతావరణ విభాగం అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5:00 మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ సమయం 4:03 అయింది. ఇప్పుడు వినండి సందేశ్ టు సోల్జర్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో కార్మికులకు కనీస వేతనాల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలు నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. జోన్ 1 కింద మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 2 కింద మున్సిపాలిటీలు, జోన్ 3 కింద గ్రామీణ ప్రాంతాలు ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 1,11,00,000 మంది కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభివృద్ధి సంక్షేమాలను రెండు కళ్లుగా భావిస్తూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఈరోజు ఖమ్మంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్లో బక్రీద్ పండుగను పురస్కరించుకుని చట్టవిరుద్ధంగా గోవులను తరలించడం, గోవధకు పాల్పడడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గోవధ నిషేధ చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కొందరు కావాలనే చట్టాన్ని చేతుల్లో తీసుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ మందమర్రి సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మంచి ఫలితాలనిస్తోంది. పగటిపూట మిగిలిపోయే సౌర విద్యుత్తును ఉచితంగా గ్రిడ్కు ఇవ్వకుండా ఈ బ్యాటరీలలో నిల్వ చేసి అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు. 2019 పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్స్లో ఒకరైన హుంజా బుర్హాన్ అలియాస్ డాక్టర్ మరణించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్లో గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. జార్ఖండ్లోని 25 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా పోలీసులు ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ సమక్షంలో వీరు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. తెలంగాణలో ఎండల తీవ్రత పెరగడంతో వాతావరణ విభాగం అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలబడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: FM Rainbow 101.9, musically yours.
1: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో కలెక్టర్ సమయం 5:04 దాటి 44 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. సో ఇప్పుడు వినండి సహనా సహనా అంటూ విశాల్ మిశ్రా అండ్ తమనేస్ శృతి రంజని పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ద రాజా సాబ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है, अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: FM Rainbow 101.9
3: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 5:24 and 12 seconds అయింది. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. ఇందాక గిరగిరగిర గింగిరాలరే అంటూ రామ్ మిరియాల పాడినటువంటి ఛాంపియన్ మూవీలోంచి సూపర్ హిట్ ట్రాక్ అయితే ఇందాక విన్నారు. సో మరి ఈ పాటకి మిగిజే మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేశారు, కాసాల శ్యామ్ లిరిక్స్ అందించారు. రైట్, మరి ఇప్పుడు వినండి సూపర్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. మంగ్లీ పాడినటువంటి పాట మెకానిక్ రాకీ సినిమాలోంచి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. సో జేక్స్ బిజోయ్ కంపోజ్ చేశారు మ్యూజిక్, అలాగే సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ సమయం 5:35 అండ్ 19 seconds అయింది. ఆర్జే హితో తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి ఈ సూపర్ సాంగ్. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ తాజా ట్యూన్స్. అనగనగా ఒక రాజు సినిమాలోంచి ధనుంజయ్ అలాగే సీపన సమీర భరద్వాజ్ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఆంధ్ర టు తెలంగాణ అంటూ.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు వినండి, స్టూడియో కట్ల సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి, ఇది మన చట్టం కార్యక్రమంలో డౌరీ ప్రాహిబిషన్ యాక్ట్ గురించి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పొన్నం అశోక్ గౌడ్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ వరకట్నం అనేది సమాజంలో ఒక చీడలా తయారైంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకురాబడింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: చట్టాన్ని మాత్రం 1961లో చేశారు, ఇంప్లిమెంటేషన్ కూడా 61 నుంచి ఉంది. ఆ రోజులో ఉన్న ఏదైతే మన సోషల్ దురాచారం ఏదైతే ఉందో, కట్నం వరకట్నం ఇస్తే తప్ప పెళ్లిళ్ళు కాని పరిస్థితి. ఆ వరకట్నం కూడా డిమాండ్గా ఇంత ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఇంత ఇవ్వాలనేది ఉండే, దాన్ని నిషేధించడం వల్ల సరే ఇంప్లిమెంటేషన్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే చాలామంది ఏం చేస్తారు, వరకట్నం అనే పేరు చెప్పకుండా కట్నా కానుకలని, లాంఛనాలని, ఇలా ఇలా ఏదైతే ఉందో వాళ్ళు చేసారు. కాకపోతే ఒక ప్రొటెక్షన్ మాత్రం వచ్చింది ఉమెన్కు చాలా మట్టుకు. అంటే మన సొసైటీ డివైడెడ్ సొసైటీ, కొన్ని జాగాల్లో అమ్మాయిల అబ్బాయిల కట్నం ఇస్తే, కొన్ని జాగాలు అబ్బాయిల అమ్మాయిలకు ఇచ్చే కట్నం కూడా ఉన్నది,
0: కన్యాశుల్కం
1: కన్యాశుల్కం కూడా ఉన్నది. ఈ రోజు కూడా ఇంకా ట్రైబల్స్ కమ్యూనిటీలో కంటిన్యూ అవుతున్నది, అంటే తగ్గింది, చాలా తగ్గింది. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎడ్యుకేషన్ వచ్చినాక, ఎంప్లాయ్మెంట్ పెరిగినాక చాలా డిమాండ్ తగ్గి జస్ట్ వాళ్ళు ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటారు తప్ప అదేం లేదు. కాబట్టి ఆ రోజున పర్టికులర్ అవసరం ఉండే ఈ నీడ్ ఆఫ్ ద అవర్ ఆన్ దట్ డే, అంటే వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలి అనేది డిమాండ్ మాత్రం నిషేధిస్తూ ఆ రోజు ఇది చట్టం తీసుకురావడానికి.
0: వాస్తవానికి ఒకప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేటప్పుడు తనకు సౌకర్యంగా ఉండే విధంగా కొన్ని వస్తువులు, లాంఛనాలు, పూర్వం అయితే ఆవులు వీటిని కూడా పంపించేవాళ్ళంట తన పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు. అది ఒక సంప్రదాయంగా, ఒక అవసరంగా ఉండింది, కాస్త దురాచారంగా మారిపోయి ఎదుటి వాళ్ళని పీడించే పరిస్థితికి వెళ్ళిపోయింది.
1: దాని వల్లనే ఇబ్బంది. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛందంగా మా అమ్మాయి బాగుండాలి, మా దగ్గర ఉన్నాయి వాటి ఫెసిలిటీస్కి ఇస్తాం, మేము స్వచ్ఛందంగా ఇస్తామంటే ప్రాబ్లం లేదు, ఎక్కడైతే డిమాండ్ చేస్తారో అక్కడ మాత్రమే నిషేధించబడ్డది. దిర్ ఇస్ నో డిమాండ్. డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, డబ్బులు ఇస్తేనే మేము ముందుకు పోతాం అంటే అక్కడ ఆ డిమాండ్ మాత్రం వ్యతిరేకిస్తూ ఇది చట్టం చేయడం జరిగింది.
0: ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? అంటే ఒకవేళ ఎవరైనా డౌరీ అడగడం కానీ తీసుకోవడం కానీ చేసినట్లయితే ఈ చట్టంలో ఏ రకంగా వారి పట్ల చర్యలు తీసుకోవచ్చు, ఏ రకమైన అంశాలు పొందుపరచారు?
1: డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో పర్టికులర్లీ సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 ఉంటుంది డీపీ యాక్ట్తో. అందులో ఏదైతే డౌరీ డిమాండ్ చేస్తే డిమాండ్ చేసిన వాళ్ళకు 5 ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది. అది ఒకసారి కంప్లైంట్ ఇట్లా చేస్తే అక్యూజ్డ్, అంటే ఎవరైతే నిందితుంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము డిమాండ్ చేయలేదు అని అక్విటల్ కావాలంటే.
0: అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్
1: లైస్ ఆన్ అక్యూజ్డ్,
0: నిందితుడి మీద ఉంటుంది.
1: నిందితుడి మీద
0: నేను చేయలేదు, నేను అడగలేదు
1: అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని చాలా చట్టం వచ్చాయి, 498A, తర్వాత చాలా సబ్సెక్షన్స్ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా ఇలా స్త్రీకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇమ్మీడియట్ రిలీఫ్ అడగవచ్చు, అంటే మనం ఇంటరిమ్ రిలీఫ్ కూడా అడగచ్చు, మెయింటెనెన్స్ అడగచ్చు, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉంటాయి.
0: అశోక్ గౌడ్ గారు, ఒకవేళ ఏదైనా ఒక కుటుంబంలో తొలుత పెళ్లి చేసి ఇరుపక్షాలు సమ్మతంతో కొన్ని లాంఛనాలు కానీ బహుమతులు కానీ ఇచ్చుంటారు, ఆ తర్వాత అదనపు వరకట్నం కావాలని, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది, మాకు స్థాయి పెరిగింది కాబట్టి మిమ్మల్ని అప్పుడు తక్కువలో మేము పెళ్లి చేసుకున్నాం, మాకు ఇంకా కొంచెం ఇవ్వాలి అని సందర్భాలు కొన్ని కనబడుతుంటాయి. దీని విషయంలో కూడా ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పనిచేస్తుంది.
1: మెయిన్ గా దాని గురించి యాక్చువల్గా స్వచ్ఛందంగాను పెళ్లిలో కానుక రూపంలో లేదన్నా ఇచ్చుకుంటే ఇద్దరికి ఇబ్బందులు లేనప్పుడు ఏం ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే నువ్వు డిమాండ్ చేస్తావో, నా స్థాయి పెరిగిందనో, లేకపోతే నాకు ఇంకేదో వచ్చిందనో, లేకపోతే నీకు సంపాదన వచ్చిందనో, ఎక్కడైతే డిమాండ్ చేస్తారో అప్పుడు ఈ చట్టం అడ్డుకుంటాం.
0: ఇచ్చేవాళ్ళను కూడా, అంటే అడిగే వాళ్ళతో పాటు ఇచ్చేవాళ్ళ పట్ల కూడా శిక్ష ఏమైనా ఉంటుందంటారు?
1: ఉంటుంది జనరల్గా. కానీ కాకపోతే ఏంటంటే డిమాండ్ అనేది ఇచ్చేవాళ్ళు చేయరు, మేము ఇస్తాం తీసుకొని డిమాండ్ చేయరు. అంటే ఇయ్యడము అనేది వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు, నువ్వు తీసుకుంటావు అది వేరు విషయం, అది కూడా బిడ్డకి ఇస్తారు. మనకు ఆచారాలు తరతరాల నుంచి వచ్చిన ఆచారం అది. కానీ తప్ప నువ్వు డిమాండ్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ ఇస్తా అందులో.
0: అంటే కేవలము డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్

0: కేవలం ఒక డిమాండ్ ఒకటే కాకుండా దానికి అనుబంధంగా ఉండే మిగతా దుశ్చర్యలు అన్ని కూడా
1: చట్టంలో వస్తుంది.
0: అంటే ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఎవరైనా ఒక వ్యక్తి తన భార్యతో తన అత్తగారింటి నుంచి నాకు అదనపు కట్నం కావాలనో లేదా కట్నం కావాలని డిమాండ్ చేసినప్పుడు వాటి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఏ రకమైన ముందస్తు చర్యలు చేయాలంట?
1: అంటే ఇప్పుడు ఏం చేశారంటే యాక్చువల్లీ దీన్ని ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు కొంచెం మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరు వ్యక్తిగత కక్షల వల్ల రియల్ డిమాండ్ లేనప్పటికీ కూడా నన్ను డిమాండ్ చేస్తుండని వేరే కారణాల వల్ల ఓన్లీ నిందితులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కాకుండా అత్తమామలు ఆడబిడ్డలు ఆడబిడ్డల భర్తలు అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి మీద కేసులు పెట్టుకునే
0: సందర్భాలు చూస్తుంటారు.
1: అటువంటప్పుడు సుప్రీంకోర్టు కానీ మన హైకోర్టులు కానీ చాలా స్పష్టంగా చెప్పాయి, ఎక్కడైతే చట్టాన్ని దుర్వినియోగపరుస్తారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ, రెండోది ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఇలా కొత్త సిస్టమ్ ఏమొచ్చింది డీవీసీ కానీ లేకపోతే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కానీ లేకపోతే 498 కింద కానీ ఫస్ట్ కంప్లైంట్ చేయగానే కౌన్సిలింగ్ చేయమంటాం. యాక్చువల్గా పోలీస్కి పవర్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఒక మన వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఒక కమిటీ ఉంటుంది
0: కౌన్సిలింగ్ సెంటర్స్
1: పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ రియల్ అసలు ఏంది ఇంత ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే వాళ్ళకి సరి చేసుకునే అవకాశం ఉందా. ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక వ్యవస్థ ఏమవుతుంది ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఇనిషియల్లీ ఏమి చేస్తారంటే ఈ చట్టంలోనే ఉన్నప్పటికీ కూడా కొంచెం దానికి వెసులుబాటు కల్పిస్తూ ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు ఒక సెటిల్మెంట్ చేయాలంటే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ద్వారా రకరకాల వ్యవస్థల ద్వారా దాని కూడా దొరుకుతుంది.
0: అంటే పూర్వము పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఇరుపక్షాల పెద్దలు కూర్చునే విధంగా దీన్ని అచ్చ చెప్పి వాళ్ళ మధ్యలో ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినట్టుగా ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకునే ముందే ఒక కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర పంపించి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ భేదాభిప్రాయాల్ని తీర్చి వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చే ప్రయత్నం చేస్తారు.
1: ఉమెన్ అందులో స్పెసిఫికల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, మన రాష్ట్రంలో ఉంది. దాంట్లో ఒక వింగ్ ఏర్పాటు చేశారు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం కూడా లేదు. ఆ సెంటర్కి వెళ్ళినా కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు. దే విల్ టేక్ ఎవ్రీ కేర్.
0: భరోసా కేంద్రం కూడా
1: భరోసా కేంద్రం అదే పేర్లు, ఒక్కొక్కడ ఒక భరోసా అని వేరే స్టేట్లో వేరే పేర్లు పెట్టినా ఇట్లా ఎన్నో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎనీహౌ మొత్తానికి మాత్రం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏమో యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కొంచెము ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు వేరే నేరాలతో పోలిస్తే అంత కఠినంగా చట్టం చూస్తలేదు.
0: ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ
1: వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలి కాపురం కానీ ఒక కుటుంబ వ్యవస్థ కొనసాగాలంటే ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకోవాలి.
0: కలిసి ఉండడంలో ఉండే సుఖము విడిపోవడంలో అంత ఉండదు. కాబట్టి
1: అంటే సొసైటీకి ఇట్ ఇస్ సెన్స్ డేంజర్ సిగ్నల్స్. ఎందుకంటే పర్టికులర్లీ మన కంట్రీ కుటుంబం ఒక వ్యవస్థ మొదటి నుంచి కూడా ఉన్నది. ఇక్కడ కుటుంబ వ్యవస్థ వేరే ఫారిన్ కంట్రీస్తో తీసి మనం పోల్చలేము. అటువంటి అప్పుడు ఏం చేస్తుంటే ఒక కుటుంబం ఇచ్చినాం అయితే చాలా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు
0: ఎందుకంటే కుటుంబం మీద ఇంపాక్ట్
1: ఉంటుంది, పర్టికులర్లీ చిల్డ్రన్ మీద. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉండాలి అక్కడ ప్రాబ్లం, మళ్ళీ ఎందుకంటే ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది ఆ డిస్ప్యూట్. కాబట్టి దానికంటే ముందే వీళ్ళంతా మటుకు సెటిల్మెంట్ చేయాలి. అయితే గత రోజుల్లో మీరు అన్నట్టు పెద్ద మనుషులు అంటే కులం పెద్దలని
0: ఉమ్మడి కుటుంబాలు ఉండేవి,
1: ఉమ్మడి కుటుంబాలే ఉండేవి, వాళ్ళు సెటిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఆ బాధ్యత పోషిస్తుంది.
0: అంటే పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఒక దగ్గర అందరు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్ని చిన్న చిన్న పొరపాట్లు కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా పెద్దల మధ్యలో కుదిర్చేవాళ్ళు. ఇప్పుడు ఆధునికత అని ఉద్యోగరీత్యా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి ఫ్రాగ్మెంట్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఈ పెద్ద మనుషుల పాత్ర ప్రభుత్వమే పోషించి వాళ్ళ కౌన్సిలింగ్
1: చేస్తారు.
0: కౌన్సిలింగ్ స్టేజ్లో కూడా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి సయోధ్య కుదరనట్టయితే ఆ నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది?
1: నెక్స్ట్ స్టేజ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కంప్లైంట్ బేసింగ్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఒకటి మనకు 41A అనే ఒకటి నోటీస్ ఉంటుంది, ఎందుకంటే బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి అందులో నోటీసెస్ పంపించేసి ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక వీళ్ళు కోర్టుకు అపీర్ కావాల్సి వస్తుంది. అక్యూరేట్ అయినాక అక్కడ ఎవిడెన్స్ బేసింగ్ అనే ఎవిడెన్స్ చెప్పాను కదా, ఈ యాక్ట్లో చట్టంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్యూరేట్ అప్రూవ్ చేసుకోవాలి. డోరీ హెరాస్మెంట్ చేయలేదు, ఇట్ ఈస్ అనే ఫాల్స్ కేసు అనో లేకపోతే కావాలని పెట్టిన కేసు అనో తప్పుడు కేసు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం అక్యూర్ మీద ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఎవిడెన్స్ లీడ్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఎవిడెన్స్లో కూడా చాలా లొసుగులు కావచ్చు ఏదైనా అవచ్చు. దాన్ని బట్టి ఇరుతరపున వాదనలు, ఇది గవర్నమెంట్ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు,
0: పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రజెంట్ చేసిన ఎవిడెన్స్ సాక్ష్యాలు అన్నింటినీ కూడా రిఫ్యూట్ చేస్తూ మళ్ళీ
1: డిఫెన్స్ కౌన్సిల్ అన్నీ ఎదుర్కొని వీళ్ళు ఎవిడెన్స్ కూడా పెట్టుకొని అప్పుడు జడ్జి ట్రూ అని లేదనేది అక్కడ ఫ్యాక్ట్స్ ఎంతవరకు కరెక్ట్ కాదు.
0: అంటే పూర్వాపరాలు సాక్ష్యాధారాలు అన్ని
1: విచారించిన తర్వాత కేసులో నిజంగా ఇందులో డిమాండ్ చేశారు డోరీ కోసం, హెరాస్మెంట్ చేశారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఫిజికల్ టార్చర్ చేశారు, ఉంటే ఎన్నో ఉంటాయి. అవన్నింటిని బట్టి వాళ్ళకి శిక్ష అమలు చేస్తారు.
0: అందులో ఇతరత్ర ఉండే సెక్షన్లతో పాటు

0: డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ల పైన కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరిపైనైనా ఇలా పనిష్మెంట్ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళు అప్పీల్కి పోయే అవకాశం ఏమైనా ఉందా?
1: ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నట్టు ఇందులో కూడా అప్పీల్ వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇది యాక్చువల్గా అంటే కింది స్థాయిలో మెజిస్ట్రేట్ స్థాయిలో జరుగుతుంది. దీని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు అప్పీల్ చేయొచ్చు, దాని తర్వాత హైకోర్టు పోవచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టు స్పెషల్ తీసుకోవచ్చు.
0: అశోక్ గౌడ్ గారు, ముఖ్యంగా కొన్ని కేసులు కాంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని అంటారు, కొన్ని కేసులు కాంప్రమైజ్ నాన్ కాంపౌండబుల్ అంటారు. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద చేసిన కేసులు కంప్లైంట్స్ కాంప్రమైజ్ చేసుకోవచ్చా?
1: కాంప్రమైజ్ చేసుకోవచ్చు, కొన్ని సెక్షన్లు మాత్రం విత్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ చేసుకోవాలి.
0: కాబట్టి సాధ్యమైనంత వరకు రాజీ మార్గమే రాజమార్గం,
1: బెస్ట్ రాజమార్గమే రాజమార్గం.
0: కాబట్టి ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు పెట్టే వాళ్ళైనా, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు బారిన పడి నిందితులుగా ఉన్న వాళ్ళైనా కానీ పెద్ద మనుషుల మధ్య మంచి అండర్స్టాండింగ్, ఈ మధ్యలో కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఏదైనా చిన్న చితక భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కలిసి సర్దుబాటు చేసుకున్నట్లయితే ఈ కేసెస్ నుంచి కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా తిరిగి మళ్ళీ కుటుంబాన్ని కలిసి ఉండే అవకాశం ఉందంటారు.
1: ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. హైదరాబాద్ హైకోర్టులో చూస్తే డైలీ ఎన్ని లేకుండా కానీ ఒక 15-20 కాంప్రమైజ్ కేసెస్ ఉంటాయి. అందులో మ్యాక్సిమం ఈ 498 కేసులు, ఈ డోరీ కేసులే ఉంటాయి. చాలామంది సెటిల్మెంట్ చేసుకుంటారు.
0: కాబట్టి కోర్టులో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నట్లయితే అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
1: అది ఉత్తమమని కూడా నా అభిప్రాయం.
0: చాలా మంచి విషయం తెలియజేశారు అశోక్ గౌడ్ గారు. నమస్కారం.
1: నమస్కారం సార్.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో డౌరీ ప్రోహిబిషన్ యాక్ట్ గురించి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 6 గంటలైతే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో ఎప్పట్లాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో మొదలు పెట్టదాం మన ఈ షోని ఈనాడు. సో ఇవాళ ఈ షో స్టార్ట్ చేసే ముందు జెన్ జీ యువ అని కాకుండా ఒక జనరల్ అందరికీ ఇష్టమైన ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోవాలి. బికాస్ టుడే ఇస్ ఇంటర్నేషనల్ టీ డే. సో టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? మనల్ని పొద్దున్నే ఇలా మేల్కొలుపుతూ ఉండేది కూడా టీయే కదా. అలా సాయంత్రం అవుతూనే అరే లంచ్ అయిపోయింది, లంచ్కి మనం ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడానికి ముందు మనల్ని రిఫ్రెష్ చేసే బెవరేజ్ కూడా టీయే. సో ఈ టీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్ తర్వాత. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: రెయిన్బౌండ్ 101.9.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: రెయిన్బో 101.9.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:19 అయితే అయిపోయింది. ఎస్, ఇందాకే ఒక చిన్న గ్లిమ్స్లో మాట్లాడుకున్నాం కదా, ఇవాళ ఇంటర్నేషనల్ టీ డే అని. సో ప్రపంచంలో నీటి తరువాత అత్యధికంగా వినియోగించే పానీయం ఏదన్నా ఉంది అంటే అది టీయే అట. ఇది స్టడీస్ ప్రూవ్ చేసాయి అండ్ ఈవెన్ నిపుణులు కూడా చెప్తున్నారు. సో నీటి తర్వాత అత్యధికంగా వాడే బెవరేజ్ ఏదన్నా ఉంది అంటే దాట్ ఈస్ టీ. తూర్పు ఆసియాలో పుట్టిన ఈ టీను వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాం. ఇది ఒక ఔషధ పానీయంగా ముందు స్టార్ట్ అయిందట. ఈ ఔషధ పానీయం నుండి పరిమాణం చెంది భారతదేశంలో లోతుగా పాతుకుపోయిన చాయ్ సంస్కృతికి, అదే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక రోజువారీ రిచ్యువల్గా కూడా మారిపోయింది. మన చాయ్ సంస్కృతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక రిచ్యువల్గా మారింది. ఈ టీను చాలా రకాలుగా విభిన్నమైన ఫ్లేవర్స్లలో తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. టీలో కూడా బోల్డ్ అని ఫ్లేవర్స్ ఉంటాయి కదా, చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడతారు, టీలో స్ట్రాంగ్ టీస్ ఇష్టపడతారు, మైల్డ్ టీ ఇష్టపడతారు. సో టీలో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. సో ఈ టీ రకాల గురించి మాట్లాడుకుంటే కొంతమందికి బ్లాక్ టీ నచ్చుతుంది, కొంతమందికి గ్రీన్ టీస్ నచ్చుతాయి, హెర్బల్ టీస్ నచ్చుతాయి. సో ఇలా టీని కూడా విభిన్నమైన వేరే వేరే రకాలుగా టైప్స్లో తాగుతారు. బట్ టీ ఈజ్ టీ అండ్ చాయ్ ఇస్ చాయ్. ఎస్, సో ఈ టీని ప్రతిరోజు మనకి ఒక వేకప్ అండ్ రిఫ్రెషింగ్ బడీగా మారింది అని అయితే డెఫినెట్గా అందరం ఒప్పుకోవాల్సిందే. మేబీ వెరీ తక్కువ శాతం మంది ఉంటారేమో టీ తాగని వాళ్ళు, బట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ టీ లవర్స్ అని చెప్పాలి. అండ్ దాట్స్ వాట్ ఆర్ స్టడీస్ ఆర్ ఆల్సో ప్రూవింగ్. ఎందుకు అంటే వాటర్ తర్వాత అత్యధికంగా తాగే బెవరేజ్ టీ అంటే ఎస్ ద మోస్ట్ ద అంటే మనం డామినేటివ్ సంఖ్య అనే చెప్పాలి టీ లవర్స్ గురించి. సో ఇలాంటి టీ, ఈ టీ యొక్క సుస్థిర ఉత్పత్తి మరియు వినియోగాన్ని ప్రోత్సహించ

0: చాలని ఐక్యరాజ్య సమితి స్థాపించిన అంతర్జాతీయ టీ దినోత్సవం ఇవాళ. మనం ఎందుకు ఇవాళ ఇంతలా ఉన్న టీ గురించి మాట్లాడాము అంటే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్. సో టీ యొక్క ఉత్పత్తి గురించి అండ్ దాని ప్రాముఖ్యత గురించి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఒక డే ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ టీ డే ఇస్ May 21st. సో విషింగ్ ఆల్ ద టీ లవర్స్ అ హ్యాపీ ఇంటర్నేషనల్ టీ డే.
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్నిసాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్ట్ లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నో

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే చాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: FM Rainbow 101.9.
3: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 6:34 అయిపోయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఏఐ గురించి మాట్లాడుకుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని స్మార్టర్ చేస్తోందా లేదా లేజియర్ చేస్తోందా, ఈ కోణంలో ఎప్పుడన్నా ఆలోచించారా? ఏఐ మనల్ని ఇంకా స్మార్టర్గా తయారు చేస్తోందా లేదా ఇంకా లేజియర్గా డిపెండెంట్గా తయారు చేస్తోందా? ఎస్, దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్పాట్లైట్ వేయాల్సిన ఒక థాట్ ప్రాసెసే అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఏఐను ఒక టూల్ ఆఫ్ లెర్నింగ్గా వాడతారా లేక ఆలోచన విధానానికి ప్రత్యామ్నాయంగా వాడతారా అనేది ఒక కీలకమైన మీ నిర్ణయం. సో ఈ నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఏఐ మిమ్మల్ని స్మార్టర్ చేస్తోందా లేజియర్ చేస్తోందా అని డెసిషన్కి అయితే డెఫినెట్గా వచ్చేసేయచ్చు. సో ఈ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ సూపర్ ట్రాక్స్ వింటూ. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై. స్టూడియో క్లాక్లో సమయం 6:50 అయిపోయింది. ఎస్, ఇవాళ మన యువ జెన్సీలో మనం మాట్లాడుకుంటున్నాం, ఇస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేకింగ్ అస్ స్మార్టర్ ఆర్ లేజీ అన్న టాపిక్ గురించి. ఏఐ అనేది లైఫ్ను ఇంకా ఈజియర్ అండ్ బెటర్గా చేయడానికి తయారు చేయబడిన ఒక టూల్. ఏఐ వాడకం ఎంతటి విస్తీర్ణం అయిపోయింది అంటే అది మన రోజువారీ మనుగడలో కూడా ఒక భాగం అయిపోయింది. ఏఐను బెటర్గా వాడుకోవడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఇది మీ టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి, ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే దాంతోపాటు ప్లానింగ్ అండ్ లెర్నింగ్ కూడా ఏఐ తోటి చాలా సులభం అవుతాయి. ఇది ఒక కనిపించని మిత్రుడు లాంటిదే. కానీ ఎప్పుడు ఏ కొత్త టూల్ వచ్చినా దాన్ని వాడే తెలివి, దాంతోపాటుగా ఎంతవరకు దాన్ని మనం వాడుకోవాలి అండ్ డిపెండ్

అవ్వాలి అండ్ మన లైఫ్ని బెటర్మెంట్ చేసుకోవడానికి ఏ విధంగా అయితే వాడుకోవాలి అని ఇలాంటి ఆలోచన సామర్థ్యాలు మాత్రం డెఫినెట్లీ మీ చేతుల్లోనే ఉంటాయి. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు అడ్వాన్స్డ్ ఎరా ఆఫ్ లైఫ్. ఏఐ అనేది ఎన్నో రకాలుగా మన లైఫ్లో భాగమైపోయింది అండ్ ఇంకా అడ్వాన్స్డ్ కూడా అవుతూ ఉంటుంది. బట్ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, దట్ ఎనీ టూల్ హియర్ ఇస్ టు హెల్ప్ యూ లివ్ బెటర్. సో మీకు క్లారిటీ ఉండాలి టు యూజ్ ఇట్ స్మార్టర్, బట్ నాట్ టు మేక్ యూ లేజియర్ ఆర్ డిపెండెంట్. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ టిప్ ఆఫ్ యువర్ ఫింగర్స్. ఏమంటారు? ఎస్, థింక్ అబౌట్ దిస్. ఈ పాటలు వింటూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పాయ్. స్టూడియో క్లాక్లో సమయం సరిగ్గా 7:01 అయితే అయిపోయింది. మనం ఉన్నాం మన హలో రెయిన్బో ప్రోగ్రాంలో. సో ఎప్పటిలాగే హలో రెయిన్బోలో ఒక చక్కటి టాపిక్ మీద అయితే మనందరం కలిసి మాట్లాడుకుందాం, మన ఒపీనియన్స్ షేర్ చేసుకుందాం. సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, మీ లైఫ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ప్రభావితం చేసిన ఒక చక్కటి నీతి వాక్యాన్ని మన శ్రోతలందరితో పంచుకోవచ్చు. సో మళ్ళీ రిపీట్ చేస్తాను, టాపిక్ ఫర్ టుడేస్ హలో రెయిన్బో ఏంటి అంటే, మీ లైఫ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక నీతి వాక్యాన్ని చెప్పాలి. సో ఆ నీతి వాక్యాన్ని మన శ్రోతలందరితో కూడా కాల్ చేసి మీరు పంచుకోవచ్చు. మీరు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0402323 4820 and 0402970 4715. సో ఒక సూపర్ ట్రాక్ తర్వాత డెఫినెట్గా మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:08. ఎస్, ఇవాళ మన హలో రెయిన్బోలో ఫస్ట్ కాలర్ తోటైతే మాట్లాడేసేద్దాం. హలో,
1: నమస్తే.
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నైస్ అండి. మీ పేరు?
1: మంగా భాస్కర్.
0: నమస్తే మంగా భాస్కర్ గారు.
1: అయితే కొన్ని చిన్నప్పటి నుంచి చదువుకుంటాం కదండి, నీటి వాక్యాలు ఏమన్నా కొన్ని మన మైండ్ లో ఉండిపోతాయి. అలాగే మన పెద్దవాళ్ళు చెప్పేవి కూడాను, అవి ఏదో చెప్పారు అనుకుంటే అప్పుడు అర్థం అవ్వదు. తర్వాత మనకి నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రార్థించే పెద్దవాళ్ళ కన్నా సాయం చేసే చేతులు నిన్నాయి.
0: సూపర్ సూపర్ అండి.
1: అది నమ్ముతాను కూడా నేను. దైవ భక్తి ఉండాలి, పూర్తి చేసుకో, అన్ని ఉండాలి, దేవుడి మీద నమ్మకం ఉండాలి. కానీ అవసరాన్ని బట్టి మనం వీలైనంత వరకు సహాయం చేయాలండి, మనకున్న దాంట్లో. అది నేను చాలా నమ్ముతాను. అది నాకు నచ్చిన కోటేషన్, నేను ఎక్కువగా పాటిస్తాను కూడా.
0: వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ అండి. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
2: హలో, ఓం శాంతికి నమస్కారం అండి. నా పేరు పోల్శెట్టి మెహర్ బాబా, జోబీస్ నుంచి మాట్లాడుతున్నానండి మేడం.
0: నమస్కారం అండి.
2: ఇకపోతే ట్రాఫిక్ వస్తే మేడం, నేనైతే తెలుసు కదా మేడం, నేను ఒక అంధుడను, రెండు కళ్ళు లేవు మేడం. కానీ బాధపడితే సుఖం ఏముంది మేడం, పొద్దు నుంచి అలా మీ ఎఫ్ఎం రెయిన్బో వింటుంటే సంతోషంగా ఆనందంగా బ్రతుకుతుంటాం మేడం. మానవునికి కష్టాలు వస్తాయి మేడం, మానవులకు రావు. కానీ కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, సుఖాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు మేడం. ఇకపోతే నేను మేడం 6 మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు, ఇప్పటి వరకు 1 గంట అయింది మేడం డ్యూటీ దిగి, 6 వరకు సెక్యూరిటీ గార్డ్ డ్యూటీ చేస్తాను మేడం. ఎంతో ఆనందంగా బ్రతుకుతాం, ఎంత ఆనందంగా ఉంటాను మేడం, సుఖంగా సంతోషంగా బ్రతుకుతాను మేడం. ఇక దీని నీతి ఏమిటంటే మేడం, ఇది మనం మంచిగా ఏది వచ్చినా ఇది మనం మంచిగా అనుకుంటే జీవితం సాఫల్యంగా మంచిగా ముందుకు సాగుద్ది మేడం.
0: కరెక్ట్ అండి.
2: థ్యాంక్
0: యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. ఎస్, ఇవాళ మన హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, మీ లైఫ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక నీతి వాక్యం కానీ ఒక కొటేషన్ కానీ మీరు మన శ్రోతలందరితో పంచుకోవచ్చు. సో మీకు కూడా కాల్ చేయాలనిపిస్తే మీరు మాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0403 0402 3234 8 2 1 and 0402 9 7 0 4 7 1 5. సో ఇంకో కాలర్తో మాట్లాడే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:17 అయితే అయిపోయింది. ఎస్, మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేస్తారు.

0: 17 నిమిషాలైతే అయిపోయింది. ఎస్, మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: హలో,
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
1: నమస్కారం సత్య గారు, నేను ఓలేటి ప్రభాకర్ రాణి ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: నమస్కారం అండి. టాపిక్ విన్నారా?
1: విన్నాను విన్నాను.
0: ఓకే, కరెక్ట్.
1: అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. వన్ గెట్ బై వన్ ప్రియ, అలాగా డబ్బుకు లోకం దాసోహం, రెండు చెప్పేశాను. డబ్బుకు లోకం దాసోహం, అడిగేవాడికి చెప్పేవాడు లోకం. ఎందుకంటే అడిగి ఏదైనా సమస్య ఉందని చెప్పని అడుగుతుంటారు.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వర్డ్స్. సో ఇలాగే మీకు మీ లైఫ్లో కొన్ని నీతి వాక్యాలు, కొన్ని కొటేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో అలా ఇన్ఫ్లుయెన్స్ చేసినవి డెఫినెట్గా ఒక నలుగురితో పంచుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద టైమ్ యూ కెన్ షేర్ యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ వర్డ్స్ విత్ ఆల్ అవర్ లిజనర్స్. ఫర్ దాట్ యూ కెన్ కాల్ అస్ ఆన్ 0402323-0030, 0402323-48-21 అండ్ 0402970-4715. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:31 అయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో మన కాలర్స్తో మాట్లాడుతూ. అండ్ ఒక్కసారి నేను మళ్ళీ టాపిక్ రిపీట్ చేస్తాను. ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక చక్కటి నీతి వాక్యం కానీ లేదా ఒక కొటేషన్ కానీ ఉంటుంది కదా, సో అలాంటిది మీ లైఫ్లో ఏదైనా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఉంటే, ఎస్, యూ కెన్ షేర్ ఇట్ విత్ ఆల్ అవర్ లిజనర్స్ బై కాలింగ్ టు అస్ ఆన్ 0402323-0030, 0402323-4821 అండ్ 0402970-4715. కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,

0: హలో అమ్మా, నేను రేడియో శ్రోత రమణయ్య.
1: హలో రమణయ్య గారు, ఎలా ఉన్నారు?
0: బాగున్నాండి.
1: నైస్ అండి,
0: టాపిక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా.
1: నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ చెప్పండి.
0: రెండు మా చెరపకురా చెడు,
1: కరెక్ట్.
0: మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టామనుకో మనమే చెడిపోతాం. తర్వాత మానవ సేవ, మాధవ సేవ.
1: ఎస్ వెరీ ట్రూ.
0: అయితే ఎవరికైనా హెల్ప్ చేయాలా, లేకపోతే మనం సైలెంట్ గా ఉండాలా, చేసేవాని చెడగొట్టకూడదు.
1: కరెక్ట్,
0: అది
1: సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ షేరింగ్ ఇట్ విత్ us. థ్యాంక్ యూ అండి. సో ఇలా మీ లైఫ్లో కూడా డెఫినెట్లీ ఏదో కొటేషన్ ఇన్స్పైర్ చేసి ఉంటుంది, లేదా ఒక మంచి నీతి వాక్యం మీ లైఫ్కి ఒక మార్గదర్శకంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు తరచూ సాయంత్రం పడుకునే ముందు కానీ, రాత్రి పడుకునే ముందు కానీ, సాయంత్రం ఏదైనా పుస్తకం రాసే హ్యాబిట్ ఉంటే కానీ, మనం డెఫినెట్లీ మనం నమ్ముతున్న సిద్ధాంతాలకి స్టిక్ అయి ఉంటాం. సో అలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక నీతి వాక్యం కానీ, కొటేషన్ కానీ మీ మైండ్లోకి ఈ సెకండ్ వస్తున్నట్లయితే, ఎస్, యూ కెన్ షేర్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ అస్ బై కాలింగ్ అస్ ఆన్ 0402323 0303 0402 233 4821 and 0402 9 7 0 4 7 1 5. ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 7:37 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్తో. హలో హలో హలో, కొంచెం రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి ప్లీజ్. లైన్ కట్ అవ్వలేదు, మీ రేడియో నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి చాలు. ఎస్ చెప్పండి, టాపిక్ విన్నారా?
1: టాపిక్ విన్నాను, ఇందాక మాట్లాడినాను మేడం. నేను చెప్పింది అదే చెప్తున్నాను మేడం. అదే కుడి చేతి చేసిన ఎడమ చేతి తెలియకూడదు అని చెప్తూ, దివ్యాంగులకు ఆకాశవాణి చేసిన గొప్పతనాన్ని చెప్తూ, మగవాళ్ళతో వేణుగానం పాడించింది, తర్వాత మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళు మంచి స్థాయిలోకి పోయి వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళైన చరిత్ర ఆకాశవాణి చేసిన గొప్పతనాన్ని చెప్పాలని చెప్తున్నాను.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్, సో ఇవాళ హలో రెయిన్బోలో టాపిక్ ఏంటి అంటే, మిమ్మల్ని మీ లైఫ్లో ప్రభావితం చేసిన ఒక నీతి వాక్యం కానీ ఒక కొటేషన్ కానీ డెఫినెట్గా ఉంటుంది కదా. సో అదేంటో మీరు మన శ్రోతలందరితో షేర్ చేసుకోవాలనిపిస్తే, మీరు మాకు కాల్ చేయాల్సిన మా నెంబర్స్ 0402323 00 0402323 4821 and 0402970 4715. ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 7:55 మనం ఉన్నాం హలో రెయిన్బోలో మన కాలర్స్తో మాట్లాడుతూ. సో నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు
1: రేణుకా అండి.
0: రేణుకారు, ఎస్, టాపిక్ విన్నారా?
1: విన్నామండి.
0: ఓకే, చెప్పేసేయండి.
1: వాక్యం అంటే మొక్కై వంగనిది మానే వంగును అని.
0: కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అండి.
1: చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకి అన్ని మంచి మాటలు చెప్పి పెద్ద అయినాక వినరాలు.
0: చాలా క్యూట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, సో మన కాలర్స్ అందరూ ఎన్నో నీతి వాక్యాలు, ఎన్నో కొటేషన్స్ వాళ్ళ లైఫ్ని ఇన్స్పైర్ చేసినవి. అండ్ డెఫినెట్లీ ఇలాంటివి వింటుంటే మనకు కూడా ఎన్లైట్నింగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలాగే నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసిన ఒక మాట గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదే కెరటన్ నా ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు అని స్వామి వివేకానంద గారు చెప్పిన ఈ మాట నాకు ఎంతో ఎంతో ఇన్స్పైరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు లోగా అనిపించినా ఇది ఒక్కసారి చదువుకుంటూ ఉంటాను. సో ఇలాగే మీ లైఫ్లో కూడా ఎన్నో ఇన్స్పైరింగ్ వర్డ్స్ అండ్ నీతి వాక్యాలు ఉంటాయి కాబట్టి ఎస్, ఆల్వేస్ స్టిక్ టు యువర్ రూట్స్, స్టిక్ టు యువర్ ఓన్ మంత్ర ఆఫ్ లైఫ్ అండ్ keep spreading positivity, keep smiling. So this is all about our hello rainbow for today. ippudu oka super track vachestundi mee kosam. Aa super song tarvata sarikka 8 gantlaku malli news headlines tho kalusukundam. So stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి అంకిత భావంతో పనిచేస్తుందని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు ఈరోజు సమీక్ష నిర్వహించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేరకు రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుండి కార్మికుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అన్స్కిల్డ్, సెమీస్కిల్డ్, స్కిల్డ్, హైస్కిల్డ్ కేటగిరీలుగా విభజించి కార్మికుల వేతనాలను నిర్ణయించేందుకు 3 జోన్లుగా విభజించామని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం యాత్రికుల ఎంపికకు కంప్యూటరైజ్డ్ డ్రాను నిర్వహించారు. నిష్పక్షపాతంగా లింగ సమతుల్యతతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచం భారతదేశాన్ని ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మారుతున్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ భారత ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి 10వ తరగతి ఇంటర్లో 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాళ్లను సత్కరించారు. 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం 25 నుండి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనుంది. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం పర్యవేక్షణలో యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో వివిధ క్రీడా పోటీలు జరిగాయి. హైదరాబాద్లో బక్రీద్ పండుగ

నేపథ్యంలో చట్టవిరుద్ధంగా కొందరు గోవులను తరలిస్తూ గోవధకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో 21 మందికి ఆర్థిక సహాయం మంజూరైంది. మరణించిన 17 మంది జర్నలిస్టుల కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన 4 వర్కింగ్ జర్నలిస్టులకు ఈ సాయం అందించనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
0: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ 5. స్టూడియో క్లాక్లో సమయం 8:06 అంటే మన టైం ఫర్ ది ప్రోగ్రామ్ తెలంగాణ స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ యొక్క హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం, ఇలా తెలంగాణకి సంబంధించిన ఎన్నో విభిన్న అంశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో అలాగే ఇవాల్టి తెలంగాణలో కూడా తెలంగాణలోని కొన్ని ప్రముఖమైన కళలు, నృత్యాలు మరియు చేతి పనుల గురించి అయితే మాట్లాడుకుందాం ఈ ప్రోగ్రాం తెలంగాణలో. సో ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం. ఆ సూపర్ సాంగ్ తర్వాత మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

పశువుల నృత్యం ఏదన్నా ఉంది అంటే అది పేరిణి శివతాండవమే. ఇది శివునికి అంకితం ఇవ్వబడిన ఒక నృత్య కళ. ఈ పేరిణి శివతాండవం మొదలైంది ఎప్పుడు అంటే 10వ శతాబ్దంలో కాకతీయుల రాజవంశీకులు ఈ పేరిణి శివతాండవాన్ని ప్రారంభించారు. ఇది ప్రముఖంగా ఎప్పుడు చేసేవారు అంటే యుద్ధ సమయానికి ముందు శివుని యొక్క శక్తిని మెప్పుని పొందడానికి అండ్ అలాగే మనోధైర్యాన్ని తెచ్చుకోవడానికి ఈ పేరిణి శివతాండవాన్ని యోధులు ప్రదర్శించేవారట. ఇలాంటి ఒక వెరీ వెరీ యునీక్ ట్రెడిషనల్ వాల్యూ ఉన్న గ్రేట్ డాన్స్ ఆర్ట్ ఇస్ పేరిణి శివతాండవం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. ఎన్నో కొత్త విషయాలు అండ్ మన తెలంగాణలో ఉన్న పాతకుపోయిన అంటే ట్రెడిషనల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:21 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణకి సంబంధించిన యునీక్ విషయాలు, చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవాళ తెలంగాణలో మొదటిగా మనం ఎంతో ప్రాచీనమైన, ఎంతో ప్రముఖమైన తెలంగాణలోని యునీక్ నృత్యం గురించి మాట్లాడుకుందాం. అదే పేరిణి శివతాండవం. దీనిని పేరిణి నాట్యం అని కూడా అంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాచీనమైన, ఉత్సాహభరితమైన యో

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై. స్టూడియో క్లాక్లో సమయం 8:37 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాంలో తెలంగాణ కల్చర్ రిచ్ ఆర్ట్ ట్రెడిషన్ అన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో తెలంగాణలో ఎంతో గొప్ప కల్చర్ అయిన ఒగ్గు కథల గురించి మాట్లాడుకుందాం. ఒగ్గు కథలు, ఇది ఒక సాంప్రదాయ జానపద కథాకథనపు క్రతువు అన్నమాట. సో ఇందులో ప్రాంతీయ దేవతల గాథలు, పురాణ గాథలను డప్పు మూతలు మరియు లయబద్ధమైన మంత్రోచ్చారణతో ఈ ఒగ్గు కథలను చెప్తారు. సో ఈ ఒగ్గు కథలు కూడా మన తెలంగాణ కల్చర్ని, ద రిచ్ హెరిటేజ్ని చెప్తూ ఉంటాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 8:48. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ హస్తకళల గురించి మాట్లాడాలి అంటే డెఫినెట్లీ పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్ చీరలు మరియు పెంబర్తి లోహ హస్తకళల వంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ వారసత్వ వస్త్రాల ప్రసిద్ధి గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. సో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్ మన నెక్స్ట్ తెలంగాణ ప్రోగ్రామ్స్లో మాట్లాడుకుందాం. ఇవాళకైతే దిస్ ఇస్ ఆర్ తెలంగాణ షో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి, ఈ సూపర్ సాంగ్స్ ఎంజాయ్ చేసేయండి అండ్ స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ 5. స్టూడియో క్లాక్లో సమయం 9:03. సో మనం వచ్చేసాం మన ప్రోగ్రామ్ రిమ్ జిమ్ హైదరాబాద్లోకి. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఫుడ్. ఫుడ్ అనేది ఒక ఎమోషన్ అనే మాట నేనైతే పూర్తిగా ఏకీభవిస్తాను. ఎస్, ఫుడ్ ఈజ్ డెఫినెట్లీ అ గ్రేట్ గ్రేట్ ఎమోషన్ అండ్ అ మూడ్ చేంజర్. ఒక మంచి అండ్ ఇష్టమైన మీల్ మూడ్ని ఇన్స్టెంట్గా రిఫ్రెష్ చేస్తుందట. అలాగే ఇష్టమైన ఫుడ్ని తయారు చేసినప్పుడు అంటే కుకింగ్ చేసినప్పుడు కూడా మూడ్ కానీ స్ట్రెస్ బస్టర్ కానీ అది ఆ హ్యాబిట్ అలా వర్క్ అవుతుంది అంటున్నారు నిపుణులు కూడా. సో ఒక డే ఎప్పుడన్నా స్ట్రెస్ఫుల్ అనిపించినప్పుడు ఆ డే ఎండింగ్లో మీకు ఇష్టమైన ఏదో ఒక ఐటమ్ని అలా కిచెన్లోకి వెళ్ళి రెడీ చేసేసి ఒక సింపుల్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకొని మీకోసం మీరు రెడీ చేసుకుని అండ్ మీకు ఇష్టమైన వాళ్ళకి అలా ఫీడ్ చేస్తే అది ఆ డే లాంగ్ స్ట్రెస్ని ఇట్టే బర్స్ట్ చేసేస్తుందిట. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సూపర్ ట్రాక్ అయితే మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. స్టూడియో క్లాక్లో సమయం 9:17 అయిపోయింది. మనము నామ్ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. ఎస్, సో మూడ్ కొంచెం సెట్ చేసుకోవాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఫుడ్ అండ్ కుకింగ్ చాలా యూస్ఫుల్ అవుతాయని మాట్లాడుకున్నాం. అలాగే దాంతోపాటు మెమరీస్ అనేవి ఇన్స్టెంట్ మూడ్

చేంజర్స్ అండ్ మూడ్ సెటర్స్ అండి. మెమరీస్ అంటే మీ లైఫ్లో జరిగినవి అలా కూర్చొని నెమరేసుకున్నా, ఒకళ్ళతో షేర్ చేసుకున్నా, లేదా అలా ఫోన్ తీసుకొని అప్పటి ఫొటోస్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి అలా చూసుకుంటూ ఉన్నా, డెఫినెట్గా మూడ్ అనేది అలా సెట్ అయిపోతుంది. ఏమంటారు? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ రిమ్జిమ్ హైదరాబాద్. యూ హ్యావ్ బ్యూటిఫుల్ సాంగ్స్ లైన్డ్ అప్. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.